ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 ఆషాఢం 8వ రోజు క్రీస్తు శకం 2026 29వ తేదీ జూన్ సోమవారం శ్రోతలందరికీ శుభోదయం.

మీరు వింటున్నారు అర్చన. మనం పుట్టి పెరిగిన ఈ దేశంలో ఎన్నో విశేషాలున్న ఆలయాలున్నాయంటే మనకే ఒక్కొక్కసారి ఆశ్చర్యం కలుగుతుంది. వాటి విశేషాలు తెలుసుకుంటున్నప్పుడు మన మనసు భక్తిభావంతో నిండిపోతుంది. అలాంటి విశేషాలున్న ఆలయాల్లో గుంటూరు జిల్లా నరసరావుపేట సమీపంలోని కోటప్పకొండ ఒకటి. ఇవాళ క్షేత్ర దర్శనంలో ఈ ఆలయ విశేషాలు తెలుసుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే ప్రసన్న.

0: క్షేత్రదర్శనంలో మనం మాట్లాడుకుంటున్నాం కోటప్పకొండ గురించి. ఈ కొండపై ఎటువైపు నుంచి చూసినా మూడు శిఖరాలు కనిపిస్తాయి. ఈ మూడు శిఖరాలను బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా భావిస్తారు. అందుకే ఈ కొండను త్రికుటేశ్వరంగా, ఇక్కడ కొలువైన స్వామిని త్రికుటాచలేశ్వరునిగా, త్రికుటేశ్వరుడిగా భక్తులు కొలుస్తారు. అంతేకాదు, శివుడు దక్షిణామూర్తిగా కొలువైన ఈ కొండపై కాకులు వాలకపోవడం ఇక్కడ ప్రధాన విశేషం. అది ఎందుకో చెప్తా వింటూ ఉండండి క్షేత్రదర్శిని.
1: సురేంద్రపురి జేరి ఈ ఆలయ ప్రాంగణంలో నిలచిన భక్తుల మనసులను ముప్పిరిగొనే భావాలు వర్ణించడానికి ఏ భాష సరిపోతుంది? అయినా తన భావాల్ని తనకు తెలిసిన భాషలో తెలియపరచడానికి ప్రయత్నిస్తున్న ఆ భక్తురాలి హృదయానందకర అనుభూతుల్ని విందామా?

0: इति श्री शंकर भगवत्पाद विरचितं श्री सांब सदाशिव भुजंग प्रयात स्तोत्रम्।
1: మీరు వింటున్నారు క్షేత్రదర్శిని. క్షేత్రదర్శిలో మనం మాట్లాడుకుంటున్నాం కోటపకొండ గురించి. కాకులు దూరని కారడవి విన్నాం, కానీ కాకులు వాలని కొండ ఏంటి అనుకుంటున్నారా? అవునండి, కోటపకొండపై కాకులు వాలవు. మనం కొండ ఎక్కేటప్పుడు దారిలో ఒకటి రెండు కనిపించినా కొండపైన మాత్రం కాకులు జడ కనిపించదు. అసలు ఈ కాకులు కొండపై ఎందుకు వాలవు, అసలు ఏంటి కథ తెలుసుకోవాలంటే ముందు మనం ఆలయ పురాణ కథ తెలుసుకోవాలి. అదేంటో చెప్తా వింటూ ఉండండి క్షేత్రదర్శిని.

మీరు వింటున్నారు క్షేత్రదర్శిని. క్షేత్రదర్శిలో మనం మాట్లాడుకుంటున్నాం కోటప్పకొండ గురించి. అయితే ఆలయ పురాణ కథ చెప్తాను కదా, అదేంటంటే పూర్వం త్రికుటేశ్వర పర్వతాలకు సమీపంలోని కొండకావూరులో సుందుడు అనే అతను ప్రతిరోజు రుద్రకొండపై ఉన్న త్రికుటేశ్వరిని సేవించేవాడు. ఆయనకు గొల్లభామ అనే కూతురుండేది. ఆమె శివభక్తురాలు. ప్రతిరోజు రుద్రకొండపై శివుడికి పూజలు చేసేది. ఒకరోజు ఆమెను పరీక్షించాలని శివుడు కన్య అయిన ఆమెకు గర్భాన్ని ప్రసాదిస్తాడు. అయినా ఆమె ప్రతిరోజు గుడికి వెళ్లి పూజలు చేసేది. ఒకరోజు ఎప్పట్లాగే శివుడు అభిషేకానికి కుండలో నీళ్లు తీసుకెళ్తుంటే అలిసిపోయి కొండపై సేద తీరుతున్న సమయంలో ఓ కాకి కుండపై వాలింది. ఆ పరమశివుడి కోసం తీసుకెళ్తున్న నీటి కుండపై కాకి వాలిందనే కోపంతో ఆమె శపించింది. ఇక నుండి ఈ ప్రాంతంలో ఏ కాకి వాలకూడదని. దీంతో నాటి నుంచి నేటి వరకు కొండపై కాకుల జాడే ఉండదు.

క్షేత్ర దర్శనిలో మనం కోటప్పకొండ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అయితే గొల్లభామ ఒకరోజు పరమేశ్వరుని కోరిక కోరుతుంది, తాను కొండ ఎక్కలేకపోతున్నానని, నీవే దిగి రావాలని. ఇది విన్న శివుడు సరే అని ఒప్పుకొని ఒక షరతు పెడతాడు. అదేంటంటే నువ్వు ఇంటికి తిరిగి వెళ్లే సమయంలో ఏం జరిగినా వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళమని అంటాడు. కానీ ఓ రోజు పూజ చేసి వెళ్తున్న సమయంలో పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో వెనక్కి తిరిగి చూస్తుంది గొల్లభామ. దీంతో శివుడు అక్కడే జంగందేవరకొండపై ఉన్న గుహలో శివలింగంగా మారిపోతాడు. ఆ ఆలయమే నేటి కొత్త కోటేశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందింది. పరమేశ్వరుని లీలామహత్యం తెలుసుకున్న ఆమె దేవుళ్ళు ఐక్యమైపోతుంది. మనం గొల్లభామ గుడిని ఇక్కడ కొండ కింది భాగంలో చూడొచ్చు. ఇవండి మహాశివుడు దక్షిణామూర్తిగా కొలవై ఉన్న కోటప్పకొండ ఆలయ విశేషాలు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 7 గంటలు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. వాతావరణంలో మార్పులు ఎదుర్కొనేందుకు బాధ్యతాయుతమైన సమానత్వంతో కూడుకున్న పోరాటం జరపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. 3 సంవత్సరాలలోపు పిల్లల సంక్షేమానికి ఉద్దేశించిన సమగ్ర శిశు బాల స్వాస్థ్య కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి ఈరోజు ప్రారంభిస్తారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో గ్రామాల పాత్ర కీలకమని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. 2026 ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ నాకౌట్ దశ నిన్న ప్రారంభమైంది. మొదటి మ్యాచ్లో కెనడా సౌత్ ఆఫ్రికాని ఓడించింది. వాతావరణంలో మార్పులపై పోరాటానికి చేపట్టే చర్యలు నిష్పాక్షికత, బాధ్యత, సమానత్వంతో కూడి ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సెషల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి చేసిన ప్రత్యేక ప్రసంగంలో వాతావరణ న్యాయం సారాంశం అదేనని ప్రధానమంత్రి అన్నారు. అభివృద్ది మరింత సమగ్రంగా ఉండే ప్రపంచాన్ని, అలాగే అంతర్జాతీయ సంస్థలు సమకాలీన వాస్తవాలను ప్రతిబింబించేలా ఉండే వాతావరణాన్ని సెషల్స్ భారతదేశం 2 కోరుకుంటున్నాయని ఆయన చెప్పారు. సెషల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించిన మొదటి భారతీయ ప్రధానమంత్రిగా అందరి ముందు నిలబడ్డం తనకు దక్కిన ప్రత్యేక గౌరవమని ఆయన అన్నారు. అంతకుముందు సెషల్స్లో అత్యున్నత పురస్కారమైన గార్డియన్ ఆఫ్ ద బ్లూ హొరైజన్తో తనను గౌరవించినందుకు ఆ దేశ అధ్యక్షుడు అక్కడి ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. హిందూ మహాసముద్రంపై భారత్ దార్శనికతలో సెషల్స్కు ఒక ప్రత్యేక స్థానం ఉందని, ఆ నమ్మకం మునుపటి కంటే ఇప్పుడు మరింత బలంగా ఉందని మోదీ అన్నారు. సెషల్స్ స్వాతంత్ర 50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన జాతీయ దినోత్సవ వేడుకల్లో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ వేడుకల్లో గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఈ గౌరవాన్ని అందుకున్న మొదటి భారతీయ ప్రధానమంత్రిగా ఆయన నిలిచారు. ఈ సందర్భంగా జరిగిన పరేడ్లో భారత నౌకాదళం, సైన్యానికి చెందిన మార్చింగ్ బృందం కూడా పాల్గొంది. భారత సెషల్స్ మధ్య ఉన్న సన్నిహిత ప్రత్యేక భాగస్వామ్యానికి సంకేతంగా భారత నౌకాదళ బ్యాండ్ కూడా ఈ మార్చింగ్ యూనిట్లో భాగంగా పాల్గొంది. ఒక ప్రత్యేక సంకేతంగా ఐఎన్ఎస్ తర్కష్, ఐఎన్ఎస్ ఇక్షక్ నౌకలను పోర్ట్ విక్టోరియాలో నిలిపారు. ఈ చారిత్రాత్మక సందర్భంలో సెషల్స్ ప్రజలకు ప్రధానమంత్రి భారతదేశం తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. సెషల్స్ అధ్యక్షుడు ప్యాట్రిక్ హర్మిని ఆహ్వానం మేరకు మొన్న మోదీ సెషల్స్ చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, మారిషస్ ప్రధానమంత్రి నవీన్ చంద్ర రామ్గులాం కూడా పాల్గొన్నారు. భారత్ సెషల్స్ మధ్య చారిత్రక, సాంస్కృతిక, ప్రజా సంబంధాల ఆధారంగా ఏర్పడిన దీర్ఘకాలిక భాగస్వామ్యం ఉందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ సందర్భంగా తెలియజేసింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఒక ముఖ్యమైన సముద్ర సరిహద్దు దేశంగా భారత్ మహాసాగర్ ప్రాంతాల వ్యాప్తంగా భద్రతా వృద్ధి కోసం పరస్పర దార్శనికతలు, అభివృద్ది చెందుతున్న దేశాల పట్ల మన నిబద్ధతలో సెషల్స్కు ప్రత్యేక స్థానం ఉందని ప్రధానమంత్రి అంతకుముందు చెప్పారు.
1: Our vision is captured in the idea of Mahasagar, mutual and holistic advancement for security and growth across region Mahasagar. This vision recognizes that our futures are interconnected and interdependent, and we will continue to work together for a safer and more secure Indian Ocean region.

0: నరేంద్ర మోదీకి సెషల్స్ అధ్యకుడు ప్యాట్రిక్ హెర్మినీ మధ్య జరిగిన చర్చలు ద్వైపాక్షిక సంబంధాల్లో అన్ని రంగాలను స్పృశించాయని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తెలియజేశారు. ఈ పర్యటనపై విక్టోరియాలో మీడియాతో మాట్లాడుతూ ఆరోగ్యం, విద్య, సామర్థ్యాల పెంపుదల, డిజిటల్ పరివర్తన, సుస్థిర అభివృద్ది, సామాజిక మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక ఇంధనం, సముద్ర భద్రత, రక్షణ రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇద్దరు దేశాల నేతలు అంగీకరించారని మిశ్రీ తెలియజేశారు. సెషల్స్లో నిన్న ప్రధానమంత్రి మారిషస్ ప్రధానమంత్రి డాక్టర్ నవీన్ చంద్ర రామ్ గులాంతో కూడా సమావేశమయ్యారు. భారత మారిషస్ల మధ్య కొనసాగుతున్న పరస్పర సహకారంపై ఇద్దరు నాయకులు చర్చించారు. భారత్ అందించిన ప్రత్యేక ఆర్థిక ప్యాకేజ్ అమల్లో సాధించిన పురోగతిని కూడా వారు సమీక్షించారు. మారిషస్ అభివృద్ది, ప్రగతికి భారతదేశం ఇచ్చే ప్రాముఖ్యతను ప్రధానమంత్రి మోదీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ద్వైపాక్షిక ప్రాజెక్టులు మారిషస్ ఆరోగ్య సంరక్షణ, కనెక్టివిటీ, సుస్థిర అభివృద్ది, బ్లూ ఎకానమీ రంగాలకు ఎంతో దోహదం చేస్తాయని ఆయన పేర్కొన్నారు. పాకిస్తాన్లోని కరాచీలో ఇటీవల జరిగిన ఘటనలకు సంబంధించి పాకిస్తాన్ చేసిన ఆరోపణలను మన దేశం ఖచ్చితంగా తోసిపుచ్చింది, వాటిని నిరాధారమైనవిగా పేర్కొంది. ఇతరులపై వేలెత్తి చూపడం మానేసి పాకిస్తాన్ తన అంతర్గత పరిస్థితులను సమీక్షించుకోవాలని, తన భూభాగంలోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై విశ్వసనీయమైన చర్యలు తీసుకోవాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధాన సాధనంగా వాడుకునే తన ప్రవృత్తిని పాకిస్తాన్ వదులుకోవాలని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ భద్రతా దళాలు ఇంటెలిజెన్స్ ఆధారిత భూతల దాడిని నిర్వహించాయని, ఆ తర్వాత ఉగ్రవాద స్థావరాలు, సురక్షిత ప్రాంతాలపై దాడులు చేసి 29 మంది ఉగ్రవాదులను హతమార్చాయని అధికారులు చెప్పారు. కరాచీలో పారామిలిటరీ రేంజర్ల ప్రాంతీయ ప్రధాన కార్యాలయంపై శనివారం నాడు తుపాకులు, పేలుడు పదార్థాలతో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 3 సైనికులు మరణించిన మరుసటి రోజు పాకిస్తాన్ సైనిక చర్య చేపట్టింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ 16 సదస్సులో సమగ్ర శిశు బాల్ స్వాస్థ్య కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. పిల్లల మనుగడ, ఎదుగుదల, పోషకాహారం, ప్రారంభ అభివృద్ధికి జీవితంలో మొదటి 3 సంవత్సరాలు ఎంతో కీలకమైనవని గుర్తిస్తూ పెహలే 3 సాల్ సంపూర్ణ దేఖ్భాల్ అనే దార్శనికతను ఈ కార్యక్రమం ముందుకు తీసుకుంటుందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న హోమ్ బేస్డ్ న్యూబార్న్ కేర్, హోమ్ బేస్డ్ కేర్ ఫర్ యంగ్ చైల్డ్ కార్యక్రమాలను విలీనం చేయడం ద్వారా పుట్టినప్పటి నుంచి 3 ఏళ్ల వయసు గల పిల్లల కోసం ఈ కార్యక్రమం ఇల్లు సమాజాధారిత సమగ్ర ఆరోగ్య సంరక్షణ అందిస్తుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. గుజరాత్లో ప్రాంతీయ ఆకాంక్షలు, ప్రపంచ ఆశయాలు అనే ఇతివృత్తంతో 4వ వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సు ఈరోజు వడోదరాలోని జీఎస్ఎఫ్సి విశ్వవిద్యాలయంలో ప్రారంభమవుతుంది. మధ్య గుజరాత్ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధిని పెంపొందించే లక్ష్యంతో 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, మనోహర్ లాల్ ఖట్టర్, మన్సుఖ్ మాండవ్యాలతో పాటు రాష్ట మంత్రులు, అంతర్జాతీయ దౌత్యవేత్తలు పాల్గొంటారు. భాగస్వామ్య దేశాలైన జపాన్, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుక్రెయిన్, రవాండాలకు చెందిన 151 మంది నిపుణులు, ప్రతినిధులతో 30కి పైగా సెమినార్లు నిర్వహిస్తారు. వికసిత్ భారత్ 2047 దార్శనికతను సాకారం చేయడంలో గ్రామాలే కీలక పాత్ర పోషిస్తాయని వ్యవసాయం, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. న్యూఢిల్లీలో నిన్న రాష్ట్రీయ గ్రామీణ వికాస్ సమ్మేళన ఉద్దేశించి ప్రసంగించిన చౌహాన్, గ్రామీణ కార్మికులకు జీవనోపాధి భద్రతను కల్పిస్తూనే గ్రామీణాభివృద్ధిని వేగవంతం చేయడానికి వికసిత్ భారత్ గ్రామీణ యోజన కింద రాష్ట్రాల వాటాతో కలిపి 151,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించినట్లు తెలియజేశారు.
1: इस साल बजट प्रावधान है 151,282 करोड़ रुपया केंद्र और राज्य का मिला के 1.5 लाख करोड़ से ज्यादा रुपया मजदूरों को मजदूरी देने में तो काम आएगा ही, इससे आप गांव की हालत पूरी तरह से बदल सकते हैं. 5 साल में 7.5 लाख करोड़ लगभग लगे, 2,86,000 पंचायत, 1 पंचायत के हिस्से में कितना पैसा आएगा आप कल्पना कीजिए.
0: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ క్రికెట్లో నిన్న లండన్లోని లార్డ్స్ మైదానంలో జరిగిన చివరి గ్రూప్ ఏ మ్యాచ్లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో భారత్పై విజయం సాధించింది. ఫీఫా ప్రపంచ కప్ నాకౌట్ దశలో అమెరికాలోని లాస్ ఏంజలస్లో జరిగిన మ్యాచ్లో కెనడా 1-0 గోల్స్ తేడాతో సౌత్ ఆఫ్రికాను ఓడించి నాకౌట్ దశలో తన మొట్టమొదటి విజయాన్ని నమోదు చేసుకుంది. జూలై 4వ తేదీ నాడు హ్యూస్టన్లో జరిగే

0: తదుపరి మ్యాచ్లో కెనడా నెదర్లాండ్స్ లేదా మొరక్కోతో తలపడుతుంది. గ్రూప్ దశ మిగిలిన తర్వాత మిగిలిన 32 జట్లతో 2026 ఫీఫా ప్రపంచ కప్ నాకౌట్ దశ అధికారికంగా ప్రారంభమైంది. 2026 జూలై 19వ తేదీన జరిగే ఫీఫా ప్రపంచ కప్ ఫైనల్తో ముగిసే ఈ సింగిల్ ఎలిమినేషన్ టోర్నమెంట్కు ఈ నాకౌట్ దశ ఆరంభం. విశేషాలు మరొకసారి. వాతావరణంలో మార్పులు ఎదుర్కొనేందుకు బాధ్యతాయుతమైన పోరాటం జరపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 3 సంవత్సరాల్లోపు పిల్లల సంక్షేమానికి ఉద్దేశించిన సమగ్ర శిశు బాల స్వాస్థ్య కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి ఈరోజు ప్రారంభిస్తారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో గ్రామాల పాత్ర కీలకమని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ నాకౌట్ దశ నిన్న ప్రారంభమైంది. మొదటి మ్యాచ్లో కెనడా సౌత్ ఆఫ్రికాని ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 7:15. ఆరోగ్య జీవనం, డిజిటల్ స్క్రీన్ టైం, పిల్లల్లో ప్రభావం, ఈ అంశం గురించి డాక్టర్ పి రంగనాథం గారితో పరిచయం ఉంటారు పరిచయకర్త శ్రీయస్ రమేష్ శుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన స్క్రీన్ టైంకి ఎక్స్పోజ్ అయ్యి పరీక్షలలో టెన్షన్, ఈ అంశం గురించి ప్రముఖ న్యూరోసర్జన్ డాక్టర్ పి రంగనాథన్ గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ రంగనాథన్ గారు.
1: నమస్కారం అండి.
0: ప్రస్తుతము పరీక్షల సమయం మొదలవుతుంది. అటు పిల్లల్లో, పేరెంట్స్లో, టీచర్స్లో, స్కూల్స్లో కూడా ఒక రకమైన టెన్షన్ వాతావరణం కలుగు చేస్తుంది.
1: ఒక ముఖ్యమైన అంశం నేను చెప్పాల్సింది ఏమిటంటే, డిజిటల్ వరల్డ్ అన్నది ఇప్పుడు ప్రపంచం అంతా కూడా వ్యాప్తి చెందింది. డిజిటల్ ప్రభావం వల్ల అటు తల్లిదండ్రులు, పిల్లలు, విద్యార్థులు, టీచర్లు అందరూ కూడా దాని వలన అసలు వాళ్ళ తాలూకు విధానాన్ని, వాళ్ళ ఆలోచన సరళిని మార్చాల్సినటువంటి అవసరం వచ్చిందని నేను చెప్పక తప్పదు. డిజిటల్ వరల్డ్ చూసుకున్నట్టయితే, అంటే ఇప్పుడు ఏమిటి, దీన్ని స్క్రీన్ టైం అని ఒక ముద్దు పేరుందండి. అంటే స్మార్ట్ ఫోన్, మొబైల్, తర్వాత టీవీ, ఇంటర్నెట్, ఈ వాడకం తాలూకా సమయం ఏదైతే వ్యక్తుల దృష్టి మీద, చిన్నపిల్లల దృష్టి కేంద్రీకరించి ఉండే సమయాన్ని స్క్రీన్ టైం అంటారు. ఇది ప్రపంచమంతటా కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. అసలు 2 సంవత్సరాల లోపల వాళ్ళకి 1 గంట కూడా అసలు మొబైల్ ఫోన్ని అలౌ చేయకూడదు.
0: విచిత్రంగా ఈ మధ్య పేరెంట్స్ పిల్లలని లాలన పాలన ఆడిపించేది పక్కన పెట్టేసి సెల్ ఫోన్ ఆన్ చేసి వాళ్ళ కళ్ళ ముందు పెట్టేసి వాళ్ళ పనులు వాళ్ళు చేసి.
1: మీ మాట 100కి 100% కరెక్ట్.
0: స్క్రీన్ టైం అన్నారు కాబట్టి ఒక విషయం అడగాలనుకున్నాను. ఈ స్క్రీన్ ని ఎక్స్పోజ్ అయినప్పుడు కళ్ళపైన పడే ఎఫెక్ట్ కాకుండా మానసికంగా వాళ్ళు ఏదైతే విషయాన్ని చూస్తున్నారు, అది ఒక్కొక్కసారి కొన్ని గేమ్స్ కానీ లేదంటే కొన్ని హారర్ సీన్స్ కానీ లేదంటే రకరకాల ఎమోషన్ సంబంధించిన స్క్రీన్ టైం ముందు మన బాడీ కెమిస్ట్రీ కూడా అలాగే రియాక్ట్ అవుతూ ఉంటుంది కదా డాక్టర్ గారు.
1: చాలా మారుతుంది.
0: అది కూడా మన అనారోగ్యానికి దోహదపడే అవకాశం.
1: దాని పరిశోధకులు అందరూ ఏం చెప్తున్నారంటే, మెదడులో కొన్ని కేంద్రాలు సృష్టికర్త అమర్చాడు. అంటే ఈ కేంద్రం ఈ పనికి, ఈ కేంద్రం ఈ పనికి. ఉదాహరణకి జ్ఞాపకశక్తికి, చురుగ్గా ఉండడానికి, లేకపోతే సౌమ్యంగా ఉండడానికి, చుట్టుపక్కల వాళ్ళతో మిత్రులతో వాళ్ళ బిహేవియర్ కానీ, కోపతాపాలు తగ్గడం కానీ, తర్వాత ఎగ్జామ్లో పెర్ఫార్మెన్స్ కానీ, ఒక కేంద్రం ఉంది. దానిని ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అంటారు. ఇక్కడ నుదురు భాగంలో ఉంటుంది. 2 సంవత్సరాల లోపల వాళ్ళకి స్క్రీన్ టైం ఉండకూడదు. 2 నుంచి 5 సంవత్సరాల వరకు 1 గంట రోజుకి, 2 నుంచి 5 సంవత్సరాల లోపల 2 గంటలే. ఈ 2 గంటల్లో కూడా తల్లిదండ్రులు ఒక చిన్న విషయాన్ని విస్మరిస్తున్నారు. ఏమిటి అంటే పర్యవేక్షణ సహిత సమయం. అంటే ఈ పిల్లలు ఏ రకం వాడుతున్నారు 2 గంటలు? 2 గంటలు అన్నారు కదా మీరు వాడేడు మా అబ్బాయి అని అనొచ్చు. ఏ అంశం మీద దృష్టి పెడుతున్నారు? పర్యవేక్షణ కూడా అంతే ముఖ్యం. ఇప్పుడు మెదడు మీద నేను 41 సంవత్సరాల అనుభవంతో చెప్తున్న మాటలు ఏమిటంటే, ఈ ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అని ఇందాక చెప్పినట్టుగా జ్ఞాపకశక్తి, కాన్సన్ట్రేషన్కి, తర్వాత

0: బిహేవియర్ కోసం, యాంగ్జైటీ, డిప్రెషను, ఇవన్నీ లోను కాకుండా ఉండడానికి ఉండేటువంటి గొప్ప కేంద్రం. ఈ కేంద్రం మీద దీని ప్రభావం పడుచూపుతూ ఉంది.
1: స్క్రీన్ టైం.
0: ఇంకా స్క్రీన్ టైంలో ఏమిటి జరుగుతూ ఉంటుందండి, అందరికీ తెలిసిందే. ఇప్పుడు కొత్త ఛానల్, పిల్లలు ఏమిటి, వాళ్ళ దగ్గర రిమోట్ ఉంటే ఛానల్ మారుస్తూ ఉంటారు, వెబ్సైట్ మారుస్తూ ఉంటారు, యాప్స్ మారుస్తూ ఉంటారు. చూసారా ఎంతసేపు ఎన్ని ఛానళ్ళు వాళ్ళకి మారుస్తూ ఉంటే ఈ కంటి సరే మెదడు కూడా ఒక రకమైన కదలికి అలవాటు పడిపోయింది, కండిషనింగ్ అయిపోయింది,
1: కన్ఫ్యూజన్ కూడా అలవాటు అవుతుంది.
0: కన్ఫ్యూజన్ అయిపోయి ఏం చేస్తారు చివరికి, వాళ్ళు వచ్చేవాళ్ళు వాళ్ళు ఉంటారు. అంటే ఏమిటి, వాళ్ళ లోకంలో ఉంటారు. ఆ తర్వాత ఇప్పుడు రియల్ వరల్డ్ వస్తుంది. ఏమిటది, కూర్చొని చదవడం, పరీక్షలు రాయడం, తర్వాత కోఆర్డినేషను, డిస్కషన్స్, ఇవన్నీ. అది వాళ్ళకి చాలా టీడీగా అనిపిస్తుంది. పాతకాలంలో ఈ వర్చువల్ వరల్డ్ అంటూ సోకాల్ డిజిటల్ వరల్డ్ లేనప్పుడు అందరూ కూర్చొని చక్కగా 3 గంటలు వల్లె వేసి చక్కగా పరీక్షలకు వెళ్ళి పరీక్షలు రాస్తే బ్రహ్మాండ ఫలితాలు వచ్చేవి. ఇప్పుడు దానివల్ల ప్రాబ్లం రావడం మొదలెట్టింది.
1: డాక్టర్ గారు, ఈ స్క్రీన్ టైంకి ఎక్స్పోజ్ అయ్యి నిత్య జీవితంలో ఒక రకమైన స్తబ్దత ఏర్పడి దానికి తోడు వ్యాయామం కూడా తగ్గిపోయింది డాక్టర్ గారు. ఈ వ్యాయామం తగ్గడం వల్ల కూడా మస్తిష్కం అంటే మైండ్ గ్రాస్పింగ్ కెపాసిటీ మీరు అన్నట్టు ఫ్రంటల్ కార్టెక్స్ వీటి మీద ప్రభావం ఉంటుందంటారా?
0: తప్పకుండా ఉంది. చిన్నపిల్లల్లో మీరు 2 కారణాలు దీనికి తోడవుతున్నాయి. ఒకటి ఏమిటంటే ఇప్పుడు పరిమిత కుటుంబం. అంటే ఏమిటి, పాతకాలంలో లాగా 4-5 పిల్లలు రోజులు పోయాయి. అంటే 444 మిలియన్ పిల్లలైతే దగ్గర దగ్గర 122-125 కుటుంబాలు అనుకోండి. ఆ కుటుంబాలందరి తాలూకా ఆలోచన, ఏకాగ్రత, బాబు కానీ పాప కానీ లేకపోతే ఇద్దరు పిల్లలు కానీ, కాబట్టి కొంచెం లాలన పాలన ఎక్కువ ఉంది, ముద్దు చేయడం ఎక్కువ ఉంది. పాతకాలంలో వాళ్ళు తల్లిదండ్రులు నెగ్లెక్ట్ చేసేవారని కాదు, నా అభావం గమనించండి దయచేసి.
1: అది షేర్ అయ్యేది,
0: డిస్ట్రిబ్యూట్ అయ్యేది. ఇక్కడ ఏమిటి, తదేక జ్ఞానం అయ్యేసరికి వాళ్ళు అడిగిన వస్తువులు ఇవ్వడం, అదే కాకుండా భోజనంలో కూడా కొంతవరకు మార్పు వచ్చింది. ఎట్లా, అసలు ఒబేసిటీ, ఊబకాయం అన్నది పిల్లల్లో ఎంత ఎక్కువ వచ్చిందంటే నమ్ముతారు మీరు? సన్నంగా ఉండేటువంటి పిల్లల్ని అంటే లెక్క పెట్టచ్చు. ఆడుకునే టైంలో కూడా మళ్ళీ మొబైల్, ఏదో ఒక మూరలో కూర్చుంటాడు, ఆడుకునే టైంలో మొబైల్ చూస్తూ ఉంటాడు.
1: ఆట కూడా మొబైల్లోనే ఆడుతున్నారు.
0: సరిగదా, ఎంత వ్యాయామం తక్కువ అన్నట్టయితే మెదడుకి అంత స్తబ్దత ఏర్పడుతూ ఉంటుంది. అదే కాకుండా 20 సంవత్సరాల వయసు వరకు మెదడు లోపల డెవలప్మెంట్ అంతా కూడా జరుగుతూ ఉంటుంది. దయచేసి అందరు గమనించండి, ఇది అప్పటితో అయిపోదు. అది మెదడులో కణాల సముదాయం అన్ని కూడా సరిగదా, మెదడులో కనెక్షన్స్ ఏదైతే తర్వాత ముందు భవిష్యత్తులో బాగా చురుగ్గా ఉండడానికి ఎన్నిటికి ఉపయోగపడే కనెక్షన్స్, నెట్వర్క్ అంటాం, సమాచార వ్యవస్థ మెదడులో ఆ టైంలోనే డెవలప్ అవుతుంది. ఈ టైంలో మీరు అలా కూర్చొని మీ వర్చువల్ వరల్డ్లో ఉండి ఎక్సర్సైజ్ ఏమాత్రం లేకుండా జంక్ ఫుడ్ ఎక్కడ దొరికితే అక్కడ భోజనం అన్ని తీసుకున్నట్టయితే దానిలో ఏముంటుంది, జంక్ ఫుడ్లో అప్పటికి రుచికరంగా ఉంటుంది. అయితే ఎంత ఎక్కువ లవణం ఎంత ఎక్కువ ఉంది, దానిలో ఎంత షుగర్ ఎంత ఎక్కువ ఉంది, దానిలో ఆయిల్ ఎంత ఎక్కువ ఉంది, దీనివల్ల ఏమవుతుందంటే మెదడుకు తెలియకుండానే జంక్ ఫుడ్కి ఒక కండిషనింగ్ అయిపోతుంది, అంత లైక్ చేస్తుంది. అంటే ఇంకా అది ఇంకా కావాలి అన్నటువంటి ఆలోచన వస్తూ ఉంటుంది.
1: సో ఒక రకమైన అడిక్షన్
0: అనే చెప్పాలి. జంక్ ఫుడ్ అన్నది అందుకనే ఒక రకమైన అడిక్షన్ అయిపోయింది. ఈ అన్ని కారణాలు మూలకలిక ఏది, ఎక్సర్సైజ్ లేమి, అదే కాకుండా జంక్ ఫుడ్, ఈ వర్చువల్ వాళ్ళు ఉండడం, వీటన్నిటి మేలు కలయిక వల్ల మెదడు మీద దాని ప్రభావం పరీక్షల్లో చాలా పాటు చూపుతూ ఉంది. ఏదైతే తల్లిదండ్రులు వీళ్ళందరూ కంప్లైంట్ చేస్తున్నారో, ఫ్యామిలీ పేరెంట్ టీచర్ మీటింగ్ స్కూల్లో జరుగుతూ ఉంటుంది. కొంతమంది పేరెంట్స్, మీ అబ్బాయి చాలా చురుకండి కానీ చదువులో వెనకబడి ఉన్నాడు అని. ఏమిటంటే ఏం లేదండి, ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాడు అండి, ఒక దగ్గర కుదురుగా కూర్చోలేడు. ఇది మెయిన్ కారణం ఏమిటంటే దీనికి డిజిటల్ వరల్డ్ అని.
1: డాక్టర్ గారు, ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబంలో తల్లిదండ్రుల పాత్ర ఎలా ఉండాలంటారు?
0: తల్లిదండ్రుల పాత్ర అన్నిటికంటే అగ్రగామి నా ప్రకారం. ఎందుకంటే ఈ డిజిటల్ టైం ఏదైతే మనం చెప్పుకున్నాం, స్క్రీన్ టైం, ఎంతసేపు ఆ పాప బాబు చూస్తున్నారన్నటువంటి ముఖ్యమైన బాధ్యత తల్లిదండ్రులది. 24 గంటల సమయంలో స్కూల్కి వెళ్ళేటువంటి 4-5 గంటలు తీసేస్తే 19-18 గంటలు తల్లిదండ్రులతోనే ఉంటాడు. కాబట్టి ఆ సమయంలో ఆ బాబు పాప ఏం చేస్తున్నదన్నది తల్లిదండ్రుల కంటే ముఖ్యం ఎవరండి? రెండోది ఇంకొకటి ఏమొచ్చిందంటే రోల్ మోడల్ అని ఒక మాట వచ్చింది. అంటే ఇప్పుడు ఒక పక్క నుంచి తల్లి ఏదో తన వర్క్ చేసుకుంటూ ఉంటారు ల్యాప్టాప్తో, వాళ్ళ నాన్నగారు మెయిల్స్ చూస్తూ ఉంటారు, తాతగారు ఏదో వాట్సాప్లో చూస్తూ ఉంటారు, ఈ పిల్లలు కూడా మరి వాట్సాప్ వాడుతూనే ఉంటాడు. కాబట్టి మనం ఏమి, నువ్వు వాడొద్దు మేము వాడుకుంటాం మేము తప్పదు అనుకున్నా చెప్తే రోల్ మోడల్ ఎవరు? అంటే మనం వాళ్ళ కోసం కొన్ని చేయించాలి. అంటే ఏదైతే మన టైం కూడా, స్క్రీన్ టైం కూడా తగ్గించాలి. అదే కాకుండా స్క్రీన్ టైం సమయం ఏదైతే ఉందో టైమే కాకుండా కొన్ని కేటాయించాలి. భోజనం దగ్గర, డిన్నర్ టేబుల్ దగ్గర మొబైల్ ఫోన్ రాకూడదు.

0: పడుకునే ముందు గంట సేపు నుంచే మొబైల్ వాడకూడదు. ఆడుకుంటున్నావు, ఆడుకున్నప్పుడు అసలు నీ ఫోన్ మొబైల్ నీతో ఉండకూడదు.
1: డాక్టర్ గారు, ఈ నైట్ టైం పడుకునే ముందు స్క్రీన్ టైం స్పెండ్ చేసిన వాళ్ళకి నిద్ర కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉందంటారా?
0: తప్పకుండా. ఎందుకంటే సృష్టికర్త తయారు చేసినప్పుడే నిద్ర కోసం ఒక హార్మోన్ ఉంది, మెలటోనిన్ అని. ఆ మెలటోనిన్ ఎక్కడైతే బ్లూ లైట్ ఉంటుందో, ప్రకాశవంతమైన లైట్ ఉంటుందో, దానివల్ల అది తయారు కాదు. తయారు కాకపోయేసరికి నిద్ర రాదు. బెడ్ మీద పడుకోవడమే కానీ నిద్ర రాదు. అదే కాకుండా నిద్ర మీద, మెదడు మీద ప్రభావం అనేది ఒక పెద్ద పరిశోధనలు వచ్చాయి ఈ మధ్యకాలంలో. ఒక దేం కానీ ఒక పెద్ద శాస్త్రవేత్త ఎక్కడి నుంచి, కొలంబియా యూనివర్సిటీ నుంచి చెప్పాడు ఏమని, ఎవరైతే పిల్లలు 5 సంవత్సరాల వరకు దగ్గర 11 నుంచి 13 గంటలు నిద్రపోవాలట పిల్లలు, 5 నుంచి 8 సంవత్సరాలు 9 సంవత్సరాల వరకు 10 నుంచి 13 గంటలు. ఈ సమయం ఎవరికైతే తక్కువ అయిపోతుందో, మెదడులో ఉన్న కేంద్రాలు ఇందా చెప్పినటువంటి ఫ్రాంటల్ కార్టెక్స్, ఎమిగ్డలా, హిప్పో క్యాంపస్, ఈ జ్ఞాపక శక్తి, ఈ కాన్సన్ట్రేషన్ కోసం ఇంపల్సివ్ బిహేవియర్ తయారవుతారు వీళ్ళు. అంటే ఎవరి మాట వినరు, అది సోషల్ బిహేవియర్ పాడైపోతుంది. ఎవరితో కలవరు, కనబడిన వాళ్ళతో కొట్లాట, పెద్దల మీద మర్యాద తక్కువ, యాంగ్జైటీ దానికి తోడు, స్కూల్లో పెర్ఫార్మెన్స్ తగ్గువైపోతుంది, టీచర్ మందలిస్తారు, దాంతో వచ్చే పర్యవసానం ఏంటంటే డిప్రెషన్లోకి వెళ్ళడం. ఇవన్నీ ఒకదానికి ఒకటే అనుసంధానం అయి ఉన్నవి.
1: చైన్ రియాక్షన్.
0: ఇప్పుడు అందువల్ల దానికి కారణం ఏమిటి అని అంటే, ఈ ప్రాంతంలో ఉండేటువంటి గ్రే మ్యాటర్ అని ఉంటుంది. వాళ్ళకి గ్రే మ్యాటర్ తక్కువ ఉందిరా అని కొంతమంది చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. అంటే ఏమిటి, ఏదైతే జ్ఞాపక శక్తికి, గ్రాహక శక్తికి ఒక సొల్యూషన్, దాన్ని ఎలాగ సెటిల్ చేయాలన్నా గోల్స్ ఉంటాయి. జీవితంలో ఒక ఐఐటీ అవ్వాలి, ఒక ఎయిమ్స్లో న్యూరో సర్జరీ చేయాలి, లేకపోతే ఎయిమ్స్లో ఇంకేదైనా చేయాలంటే కొన్ని గోల్స్ ఉంటాయి. ఈ గోల్స్ అన్ని రీచ్ అవ్వాలంటే ఈ ఇబ్బంది అవుతుంది నిద్ర తక్కువ వాడడం వల్ల. కాబట్టి నిద్ర కూడా చాలా చాలా ముఖ్యం. నిద్ర కూడా ఈ డిజిటల్ వల్ల నిద్ర తక్కువైపోతుంది. పిల్లలు ఎట్టి పరిస్థితుల్లో కూడా కొంచెం సమయానికి మేము అక్కడ మన భారతదేశంలో ఫ్యామిలీస్ అన్ని కూడా ఫ్యామిలీ డిన్నర్ అన్నది లేట్ అయిపోయింది. తండ్రి లేట్గా వస్తారు, వాళ్ళ అమ్మగారు వెయిట్ చేస్తూ ఉంటారు, పిల్లాడు అప్పటి వరకు వెయిట్ చేస్తాడు. అదే కదా తల్లిదండ్రులు ఏమంటారు, మా పిల్లాడు మేము పడుకుంటే కానీ పడుకోడండి. కాదండి, పిల్లలకి వారి సమయం వేరే ఉంది, మీకు వేరు. మీరు ఆ సమయాన్ని దాటిపోయారు, ఆ ఏజ్ని దాటిపోయారు. కాబట్టి పిల్లల్ని తొందరగా నిద్రపుచ్చేటువంటి గురుతర బాధ్యత మీరే స్వీకరించాలి. అదే కాకుండా ఈ పాతకాలంలో శుభ్రంగా వల్లె వేసేవాళ్ళం అండి, గట్టిగా చదవడం, దాన్ని ఫాస్టర్ రీడింగ్ అంటారు. అది మర్చిపోయారు అసలు పిల్లలు ఇప్పుడు రోజుల్లో. ఒక 20 నిమిషాలు కనీసం ఇప్పుడు కూడా ఎవరైతే పిల్లలు దా జ్ఞాపక శక్తి లేకుండా ఇబ్బంది పడుతున్నారో మళ్ళీ మొదటిదానికి వెళ్ళండి. 20 నిమిషాలు కనీసం రోజుకి ఈ ఫాస్టర్ రీడింగ్, లౌడ్ రీడింగ్ అని చేసినట్టయితే పిల్లల్లో చాలా చాలా మంచి ఫలితాలు వస్తాయని అనుకుంటున్నాను.
1: స్క్రీన్ టైం వల్ల వాళ్ళ మస్తిష్కం పైన పడే దుష్ప్రభావాన్ని నుంచి బయటికి తీసుకురావడానికి స్కూల్లో ఉండే టీచర్ల పాత్ర ఎలా ఉండాలంటారు?
0: టీచర్ల పాత్ర ఇప్పుడు మీరు నిష్పత్తి 100% తీసుకుంటే తల్లిదండ్రుల పాత్ర 70%, టీచర్ల పాత్ర 20 నుంచి 25%, పిల్లల తాలూకా పాత్ర 5 నుంచి, వాళ్ళ తాలూకా పాత్ర లేకపోలేదు 20 నుంచి 25%. అయితే దయచేసి ఇప్పుడున్నటువంటి టీచర్లు అందరూ కూడా సమయం మారుతున్న కొలది వాళ్ళు కూడా మారేటువంటి ఆలోచన, అంటే బోధనా పద్ధతులు మార్చాలి. పాతకాలంలో వచ్చి అబ్బాయిలు నోట్స్ రాసుకోండి అని బ్లాక్ బోర్డు మీద రాసే సమయం పోతుందండి నెమ్మది నెమ్మది.
1: డిజిటల్ బోర్డ్స్
0: సరే కదా. ఇప్పుడు పిల్లలు వెంటనే కూర్చొని ఒక పాఠం ఏదో ఫిజిక్స్ మీదో లేకపోతే ఇంకేదన్నా సోషల్ స్టడీస్ మీద చేయాలంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండట్లేదు. దాన్ని చూసారా కొత్త పద్ధతి వచ్చింది, అంటే ఫోకసింగ్ చేయాలి పిల్లలు అంటే ప్రిపరేటరీ పద్ధతి ఒకటి వచ్చిందట. అంటే ఏంటి, బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ అని, అంటే కూర్చొని కొంతసేపు గాలి తీసుకొని, ముక్కు ద్వారా గాలి తీసుకొని, నోటి నుంచో వదిలి, నిశ్శబ్దంగా ఉండి కొంతసేపు ఉండేటట్టయితే అది మెదడుని దాన్ని ప్రైమింగ్ అప్ చేస్తుంది కాన్సన్ట్రేషన్ కోసం. అదే కాకుండా పూర్తిగా గంటలు కూడా లెక్చర్ ఇచ్చేసి వాళ్ళకి బోర్ అనిపిస్తూ ఉంది. ఇంటరాక్టివ్ సెషన్, పిల్లలను కూడా మధ్యలో వాళ్ళు మాట్లాడించే డైలాగ్ పద్ధతి అని చేయాలి. అసైన్మెంటు, ప్రాజెక్టు వర్క్ అనేది ఇప్పుడు చాలా చాలా ముఖ్యం. కాబట్టి టీచర్లో కూడా కొంత ఈ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా మార్పు రావడం అనేది చాలా ముదావహం. అది కూడా టీచర్ తాలూకా బాధ్యత, తల్లిదండ్రులది కూడా బాధ్యత.
1: డాక్టర్ గారు, ఈ పరీక్షల పట్ల ప్రిపేర్ అయినప్పటికీ మీరు అన్నట్టుగా ఈ ఇటువంటి ఆటంకము, ఇబ్బందులు ఎదురైనప్పుడు పిల్లలు ఏ రకంగా తమను తాము నెగటివ్ ఇంపాక్ట్ ఆఫ్ డిజిటల్ వరల్డ్ నుంచి బయటకు వచ్చేసి ఎగ్జామినేషన్ ఫోబియాని ఓవర్కమ్ చేసి పర్ఫార్మెన్స్ సరిగ్గా చేయాలంటే పిల్లలు ఏ రకమైన శ్రద్ధ వహించాలంటారు, ఏ రకమైన టిప్స్ తీసుకోవచ్చు అంటారు?
0: ఏమిటంటే, ఒకటి మీరు చెప్పినట్టుగానే స్క్రీన్ టైం అనేది గణనీయంగా కుదించాలి. ఎంతసేపు చదివేటప్పుడు దాని మీద కాన్సన్ట్రేషన్, దృష్టి పెట్టి చదవగలుగుతున్నారు, గ్రహశక్తి ఎంతుంది అన్న ఒక ముఖ్యమైన అంశం మీద ఆధారపడి ఉంటుంది. సరే

0: కదా, అన్నిటికంటే ముఖ్యమైనది వ్యాయామం. ఇంక ఎగ్జామ్స్ అయిపోయినా కొంతసేపు నువ్వు శరీరానికి వ్యాయామం అవసరం. భోజనంలో కంట్రోళ్ళు. ఎవరైతే ఊబకాయంతో బాధపడుతుంటారో వాళ్ళు చురుకుతనం ఎలా ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రుల తాలూకా రోల్ ఇక్కడ కూడా చాలా ముఖ్యమైనది. పిల్లలకి ఏమిటంటే ఇంకొక ముఖ్యమైన విషయం, పిల్లల్ని ఏ దిశలో మనం తీసుకెళ్తామని పిల్లలు, తల్లిదండ్రులు, టీచర్లు వీళ్ళందరూ తాలూకా సమన్వయంతో ఈ సమాజం ఇంకా ముందుగా చక్కగా ముందు భవిష్యత్తులో కూడా చాలా బాగా అవుతుందని నా ఆలోచన.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు. నమస్కారం.
0: నమస్కారం.

మీరింతవరకు ఆరోగ్య జీవనం, డిజిటల్ స్క్రీన్ టైం, పిల్లల్లో ప్రభావం ఈ అంశం గురించి డాక్టర్ పి రంగనాథన్ గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 7:30 దాటి 53 సెకన్లు. జనరంజని

జనరంజనిలో మీకు నచ్చిన పాట వినాలనుకుంటే 0402324085 నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. ముందుగా ఓల్డ్ సిటీ శివగంగానగర్ నుంచి ధనరాజ్ సునీత, అలాగే కొత్తగూడెం నుంచి రాజేష్ ఖన్నా అనితారాజ్, ఇంకా చిత్తూరు జిల్లా కుప్పం నుంచి రెడ్డి శేఖర్ బబిత కీర్తిష్ వీళ్ళందరి కోసం శ్రీకృష్ణార్జున యుద్ధం సినిమా నుంచి ఘంటసాల సుశీల పాడిన పాట పింగళి రచన పెంజాల సంగీతం అందించారు.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్ కు కాల్ చేసి మీ యాడ్స్ ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నంబర్ మరవకండి, 9490463863.
1: జనరంజనిలో తర్వాత పాట ఆమె కథ సినిమా నుంచి పాట నడుతున్నారు మహబూబ్ నగర్ నుంచి వెంకటేష్ సత్యవతి, ఇంకా బూదాన్ పోచంపల్లి నుంచి ఎలగందుల మార్కండేయ లక్ష్మి, పి సుశీల జి ఆనంద్ పాడారి పాటని వేటూరి రచన చక్రవర్తి సంగీతం అందించారు.

చౌటుపల్లి నుంచి హేమలత విశ్వనాథ్, ఇంకా పుట్టపాకి నుంచి మిరియాల తిరుమలయ్య ఆండాలు, జయశ్రీనగర్ లక్ష్మీనేయల నుంచి రామయ్య రాజలక్ష్మి, వీళ్ళందరి కోసం ప్రేమమూర్తులు సినిమా నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడిన పాట, డాక్టర్ సి నారాయణరెడ్డి రచన, చక్రవర్తి సంగీతం.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్. ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: మీరు వింటున్నారు జనరంజని. మా ఫోన్ నెంబర్ 0402324-0852. మీకు నచ్చిన పాట వినాలనుకుంటే ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. ఖైదీ కాళిదాస సినిమా నుంచి పాటను అడుగుతున్నారు. కీసర్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి సదానంద్ గోడ సత్యమ్మ, ఇంకా వనస్సలిపురం నుంచి దోనాల రేణుక బాలాజీ, వీళ్ల కోసం ఈ పాట. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడారు, గోపి రచన, చక్రవర్తి సంగీతం అందించారు.

విశాఖపట్నం నుంచి లక్ష్మి, విశాల్, ఇంకా కీసర గోధుమకుంటి నుంచి బండి కృష్ణగౌడ్ మల్లేష్, భువనగిరి అర్బన్ కాలనీ కొండ యాదగిరి శాంత, చోటు పంచి కస్తూరి రాముడు, లక్ష్మణుడు వీళ్ళందరి కోసం మరో చరిత్ర సినిమా నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట ఆత్రేయ రచన, ఎంఎస్ విశ్వనాథన్ సంగీతం అందించారు.

0: వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: భక్త కన్నప్ప సినిమా నుంచి పాట నడుపుతున్నారు సఫిల్గూడ నుంచి దుర్గా సారథి, ఇంకా మల్కాజ్గిరి సాయిపురి కాలనీ నుంచి వనమా శేఖర్ రేఖ, ఇంకా పుట్టపాక నుంచి భవానీ వెంకట్ మిథున్ మహాదేవ్. వీళ్ళందరి కోసం వి రామకృష్ణ సుశీల పాడిన పాట ఆరుద్ర రచన, ఆది నారాయణరావు ఇంకా సత్యం సంగీతం అందించారు.

0: रेड अलर्ट जारी किया। और भारतीय पुरुष हॉकी टीम ने इंग्लैंड को पेनल्टी शूटआउट में 3-2 से हराकर एफआईएच प्रो लीग में जीत के साथ अपना अभियान संपन्न किया। इसके साथ ही समाचार प्रभात का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 2:15 జనరంజని శ్రోతల ఫోన్ ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు.

0: శుభోదయం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఉదయం లేచిన వెంటనే మంచి పాట వింటే రోజంతా ఒక తెలియని ఉత్సాహం, మన మనసుకి దగ్గరైన స్వరాలు, తీయని మాటలు, ఇదే మన జనరంజని. హలో, గుడ్ మార్నింగ్ అండి. జనరంజని కార్యక్రమానికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నా పేరు రాజశేఖర్ అండి. నమస్తే
0: రాజశేఖర్ గారు. గుడ్ మార్నింగ్.
1: వెరీ గుడ్ మార్నింగ్ అండి.
0: వింటుంటారా వివిధ భారతి?
1: ఖచ్చితంగా, నాకు పాటలు చాలా ఇష్టం.
0: సంతోషం అండి.
1: ఇందులో భాగంగా మన రమేష్ బాబుని పరిచయం చేసిన చిత్రం సామ్రాట్, ఈ చిత్రం కోసం బప్పి లహరి సంగీతంలో సుశీల గారు, రాజసీతారాం గారు పాడిన
2: ఈ స్నేహం ఈ బంధం మరువ కుమా హో నీస్తమా,
1: ఈ పాట వినిపించండి. థ్యాంక్ యూ.
0: షూర్ అండి, తప్పకుండా ప్లే చేస్తాను.

0: శుభోదయం అండి, జనరంజన్ కార్యక్రమానికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నమస్కారం సార్, యాదాది నుంచి ఈదురు లక్ష్మయ్య జంగమ్మ.
0: ఏం చేస్తుంటారు లక్ష్మయ్య గారు మీరు?
1: నేను ముగ్గం చేస్తాను సార్.
0: నేతన్న వింటున్నారా వివిధ భారతి కార్యక్రమాలు?
1: వింటున్నా సార్, అన్ని కార్యక్రమాలు మంచిగా ఉంటున్నాయి.
0: లక్ష్మయ్య గారు మరి ఇవాళ ఏం పాట వింటారు జనరంజన్ లో?
1: రాముడు భీముడు సినిమా నుండి ఉందిలే మంచి కాలం ముందు ముందు నా అందరూ సుఖపడాలి నందానందాన.
0: తప్పకుండా మీకోసం రామారావు గారు యాక్ట్ చేసిన రాముడు భీముడు సినిమాలోంచి ఈ పాట వినండి.

0: ఏమిటేమిటేమిటి మంచి కాలం అంటున్నా ఎలాగుంటుందో నీ సిద్ధంగా చెప్పు.
1: దేశ సంపద పెరిగే రోజు మనిషి మనిషిగా బ్రతికే రోజు.
0: దేశ సంపద పెరిగే రోజు మనిషి మనిషిగా బ్రతికే రోజు.
1: గాంధీ మహాత్ముడు కలగన్న రోజు.
0: నెహ్రూ అమ్మ చూడు నెలకొల్పు రోజు.

0: గుడ్ మార్నింగ్ అండి, జనరంజని కార్యక్రమానికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
1: గుడ్ మార్నింగ్.
0: గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మాది రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లందకుంట మండలం నుంచి గంగు మహేందర్ మాట్లాడుతున్నాను సార్. బాగున్నారా సార్?
0: నేను బాగున్నాను మహేందర్ గారు, మీరెలా ఉన్నారు?
1: చాలా బాగున్నాను సార్. ఈ రోజు చిత్రం వచ్చేసి గిల్లి గజ్జాల. అందులో ప్రపంచమా క్షమించిమా నీతి కాం పనేమి లేదమ్మా సాంగ్ వినిపించండి సార్.
0: చాలా చక్కటి పాట అడిగారు.

0: హలో, శుభోదయం అండి. జనరంజని కార్యక్రమానికి స్వాగతం.
1: సార్ నమస్తే. సార్
0: నమస్కారం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: నా పేరు వీరభద్రరావు సార్, అంబర్పేట నుంచి మాట్లాడు.
0: జనరంజన్ లో ఏం పాట వింటారు ఇవాళ?
1: నోము సినిమాలోని మన జతగా పాడింది అన్న పాట ఉంది సార్, రామకృష్ణ గారు చంద్రకళ.
0: ఓకే అండి, నోము సినిమాలోంచి మీరు అడిగిన పాట మీకోసం వచ్చేస్తోంది.
1: ఓకే సార్.

హుషారైన పాటలు, తీయని మాటలతో ఈ ఉదయం ఎంతో ఆనందంగా గడిచింది. సంగీతం ఎప్పుడూ మనతోనే ఉంటుంది, మనందరి జనరంజని, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్

0: ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాట వినాలనుకుంటే 0402324085 ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి. సైనిక్పురి నుంచి నాగరాజు నవతి, ఇంకా నార్కెట్పల్లి చిన్నతుమ్మలగూడ నుంచి శివకోటి శేఖర్ వరలక్ష్మి, అలాగే నెమ్మని నుంచి వెంకటేశం హేమలత, బెంగళూరు నుంచి మూర్తి మంగమ్మ, వీళ్ళందరి కోసం బాబా మరదళి సినిమా నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట, వేటూరి రచన, చక్రవర్తి సంగీతం.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మీరు వింటున్నారు జనరంజని. మా ఫోన్ నెంబర్ 0402324 0852. జోగులాంబ గద్వాల నుంచి ఆనందరావు ప్రదీప్ కుమార్, ఇంకా వరంగల్ కాసిబుగ్ నుంచి లక్ష్మణరావు, అల్మాస్గూడ నుంచి రవికుమార్, కరీంనగర్ నుంచి మోతే శ్రీనివాస్ పద్మ, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి ఎం ప్రతాప్, వీళ్ళందరి కోసం గులాబీ సినిమా నుంచి సునీత పాడిన పాట, శశిప్రీతం, సీతారామ శాస్త్రి కలిసి రచించారు ఈ పాటని, సంగీతం ఎస్ శశిప్రీతం అందించారు.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: గుండమ్మ కథ సినిమా నుంచి పాట వినిపించమని అడుగుతున్నారు తూర్పు గోదావరి జిల్లా నుంచి బండారు త్రిమూర్తుడు నాగలక్ష్మి, అలాగే వనపర్తి నుంచి ఎం రామయ్య కార్తిక్. వీళ్ళ కోసం ఈ పాట. ఘంటసార స్వీయ సంగీతంలో పి లీలతో కలిసి పాడిన పాట ఇది, పింగళి రచన.

ఇది ఇవాళ్టి జనరంజని. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 9 గంటలు. ఇప్పుడు ముంబై నుంచి రిలే వింటారు. మనం మళ్లీ 10 గంటలకు ఎవర్ గ్రీన్ హిట్స్ లో కలుసుకుందాం. అందాక వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: कुर्सी मल मल के मेरी जान।
1: हे ओ, हे ओ, हे ओ।

రాష్ట్రీయ గ్రామీణ వికాస్ సమ్మేళనం ఉద్దేశించి చౌహాన్ ప్రసంగించారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మండలి 16వ సమావేశంలో సమగ్ర శిశు బాల స్వాస్థ్య కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. శిశువు మనుగడ ఎదుగుదల, పోషణ, ప్రారంభ మెదడు అభివృద్ధికి జీవితంలోని మొదటి 3 సంవత్సరాల కీలక ప్రాముఖ్యతను గుర్తించి ఈ కార్యక్రమం పెహ్లే 3 సాల్ సంపూర్ణ దేఖ్భాల్ అనే దార్శనికతను ముందుకు తీసుకువెడుతుందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. మందులు, శస్త్రచికిత్సకు అవసరమైన వస్తువులు, వైద్య పరికరాల కొనుగోలు జరిగిన భారీ అవకతవకల ఆరోపణలకు సంబంధించిన కేసులో ఢిల్లీ అవినీతి నిరోధక శాఖ అప్పటి డైరెక్టర్ జనరల్ హెల్త్ సర్వీసెస్ డాక్టర్ వత్సల అగర్వాల్ను సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ ఏజెన్సీలోని డిప్యూటీ కంట్రోలర్ ఆఫ్ అకౌంట్స్ నీరజ్ చోప్రాను అరెస్టు చేసింది. తారుమారు చేసిన కొనుగోలు ప్రక్రియల ద్వారా పోర్టబుల్ ఎక్స్రే యంత్రాలు, మందులు, ఇతర వైద్య వస్తువులను అధిక ధరల కొనుగోలు చేశారనే ఆరోపణలున్నాయని ఎసీబీ తెలియజేసింది. కరాచీలో ఇటీవల జరిగిన ఘటనకు సంబంధించి పాకిస్తాన్ చేసిన ఆరోపణలను మన దేశం తోసిపుచ్చింది, అవి నిరాధారమైనవని పేర్కొంది. ఇతరులపై వేలెత్తి చూపడం మానేసి పాకిస్తాన్ తన అంతర్గత పరిస్థితులను సమీక్షించుకోవాలని, తన భూభాగంలోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై విశ్వసనీయమైన చర్యలు తీసుకోవాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. ఫీఫా ప్రపంచకప్ నాకౌట్ దశలో అమెరికాలోని లాస్ఏంజలస్లో జరిగిన మ్యాచ్లో కెనడా 1-0 తేడాతో సౌత్ ఆఫ్రికాను ఓడించి నాకౌట్ దశలో తన మొట్టమొదటి విజయాన్ని నమోదు చేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెషల్స్లో మారిషస్ ప్రధానమంత్రి డాక్టర్ నవీన్ చంద్ర రామ్ గులామ్తో సమావేశమయ్యారు. భారత మారిషస్ల మధ్య కొనసాగుతున్న పరస్పర సహకారంపై ఇద్దరు నేతలు చర్చించారు. వికసిత్ భారత్ 2047 దార్శనికతను సాకారం చేయడంలో గ్రామాలే కీలక పాత్ర పోషిస్తాయని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన

ఇవాళ ఎవర్ గ్రీన్ హిట్స్లో మనం 1990 నుంచి 1995 వరకు రిలీజ్ అయినటువంటి సినిమాల్లోంచి హిట్ సాంగ్స్ విందాం. ఈ సినిమాల్లోంచి మీకు నచ్చిన పాట వినాలనుకుంటే 0402324085 నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. ముందుగా విందాం కిల్లర్ సినిమా నుంచి, 1992లో రిలీజ్ అయినటువంటి సినిమా నుంచి పాటను అడుగుతున్నారు. ఆర్మూర్ నుంచి జిందన్ నరహరి, లక్ష్మి జగిత్యాల నుంచి నరేందర్ శ్యామల, నందిపేట నుంచి వెంకటేష్. మనో చిత్రపాడారి పాటని వేటూరి రచన, ఇళయరాజా సంగీతం అందించారు.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఇప్పుడు విందాం రౌడీ అల్లుడు సినిమా నుంచి పాట నడుతున్నారు. బోధన్ పోచంపల్లి నుంచి మాధవరెడ్డి, చరస నుంచి బావండ రాజు మమత, ఇంకా నెహ్రూ పార్క్ నుంచి అజీజ్ భాయ్ షేక్ చాంద్, వీళ్ల కోసం ఈ పాట. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపడారు, భువనచంద్ర రచన, బప్పి లహరి సంగీతం అందించారు.

మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో

ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను, అలాగే దివాకర్ విమల, రంగారెడ్డి, శంకరంపల్లి నుంచి మోటకృష్ణ, సంతోష, షాపల్లి నుంచి చింత శ్రీనివాస్, గీతానగర్ నుంచి చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, వీళ్ళందరి కోసం జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట, వేటూరి రచన, ఇళయరాజా సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చినరాయుడు సినిమా నుంచి పాటనెడుతున్నారు ఆర్ఆర్ చౌరస్తా నుంచి రాజు ఉమారాణి, ఇంకా వరంగల్ నుంచి శ్రీశైలం, కాశీబుగ్గ నుంచి దాసి రామచంద్రం, సుమతి, వీళ్ళందరి కోసం ఈ పాట. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడారు, ఇళయరాజా సంగీతం అందించారు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్లో మనం 1990 నుంచి 1995 వరకు రిలీజ్ అయినటువంటి సినిమాల నుంచి హిట్ సాంగ్స్ వింటున్నాం. మీకు నచ్చిన పాట వినాలనుకుంటే 0402324085 ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. బాంబే సినిమా నుంచి పాట నడుతున్నారు నిజామాబాద్ ఆటో నగర్ నుంచి షేక్ అబ్దుల్ పర్వీన్, ఇంకా పులాంగ్ నుంచి వహీద్ రుమాని జమీర్, ఇంకా వలగొండ నుంచి ఈదునూరి లక్ష్మయ్య జంగమ్మ. వీళ్ళందరి కోసం హరిహరన్ చిత్ర పాడిన పాట, వేటూరి రచన, ఏఆర్ రెహమాన్ సంగీతం.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి, రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, వివి తెలుగు సెలెక్ట్ చేయండి, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ధర్మక్షేత్రం సినిమా నుంచి పాటను అడుగుతున్నారు బోరంపేట నుంచి సంతోష్ సుప్రియ, వరంగల్ కరీమాబాద్ నుంచి గోనె రవి అరుణ, ఇబ్రహీంపట్నం నుంచి గోపి కిషన్ ఉమావతి, వీళ్ళందరి కోసం ఈ పాట ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి పాడారు. సిరివెన్నెల రచన ఇళయరాజా సంగీతం అందించారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గ్యాంగ్ లీడర్ సినిమా నుంచి పాట నడుతున్నారు. కొత్తగూడెం ఇల్లందు నుంచి రాజేష్ ఖన్నా, అనితారాజ్, ఇంకా రంగారెడ్డి, బండిరావిల గ్రామం నుంచి లక్ష్మి వరలక్ష్మి, హస్తినాపురం నుంచి కన్నగారి సత్యనారాయణ, ఇంద్రావేణి, పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్ శ్రీకర్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడారి పాటని వేటూరి రచన బప్పిలహరి సంగీతం అందించారు.

అశ్వమేధం సినిమా నుంచి పాట నడుతున్నారు హైదరాబాద్ పాపిరెడ్డి కాలనీ నుంచి సిహెచ్ హనుమంతరావు, ఇంకా పార్సిగుట్ట నుంచి నోముల భాగ్యమ వెంకటేష్, ఇంకా మహబూబాబాద్ నుంచి సూరయ్య కృష్ణవేణి, జక్రంపల్లి నుంచి అరుణ రాజేందర్, వీళ్ళందరి కోసం ఈ పాట ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆశా భోన్స్లే పాడారు. ఇళయరాజా సంగీతం అందించారు.

ఎవర్ గ్రీన్ హిట్స్ లో చివరిగా వింటున్నారు రోజా సినిమా నుంచి. ఈ పాటను అడిగిన శ్రోతలు ఎద్దుమైలర్ నుంచి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, ఇంకా మంచిర్యాల నుంచి చంద్రమొగిలి, పద్మారాణి, కొత్తగట్టు ఆత్మకూరు నుంచి పరమేశ్వర్, సంధ్య, మేడ్చల్ నుంచి అంకుశాపురం నుంచి దోనాల సుదర్శన్, అవిష్, వీళ్ళందరి కోసం ఈ పాట ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుజాత పాడారు. రాజశ్రీ రచన, ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగే 2026 రెండవ రక్షణ పురస్కార ప్రదానోత్సవంలో శౌర్య పురస్కారాలు ప్రదానం చేస్తారు. రక్షణ దళాలు, కేంద్ర సాయుధ పోలీసు దళాలు, రాష్ట్ర కేంద్ర పాలిత ప్రాంతాల పోలీసు సిబ్బందికి శౌర్య పురస్కారాలను ప్రదానం చేస్తారు. సాయుధ దళాలు, కేంద్ర సాయుధ పోలీసు దళాలు, ఇతర భద్రతా సంస్థల సిబ్బంది ప్రదర్శించిన అసాధారణ ధైర్య సాహసాల గుర్తింపుగా ఈ పురస్కారాలు అందజేస్తారు. ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఈరోజు సిద్దిపేట జిల్లా కూరళ్ల గ్రామంలో రైతులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ నాగలి దున్ని విత్తనాలు చల్లారు. తెలంగాణ రైతాంగ సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఈ పవిత్ర దినాన్ని పురస్కరించుకుని ఖరీఫ్ వ్యవసాయ కార్యక్రమాలు ప్రారంభించారు. శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేయాలని, నాణ్యమైన విత్తనాలు వినియోగించాలని రైతులకు పిలుపునిచ్చారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ 2 రోజులు తెలంగాణలో పర్యటిస్తున్నారు. హైదరాబాద్లో పలు కార్యక్రమాల అనంతరం నితిన్ నవీన్ మధ్యాహ్నం వరంగల్కు బయలుదేరి వెడతారు. భద్రకాళ అమ్మవారాలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. సాయంత్రం ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్లో ఉమ్మడి వరంగల్ జిల్లా బూత్ అధ్యక్షులతో సమావేశంలో పాల్గొంటారు. కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ రేపు హైదరాబాద్లోని సీఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సందర్శిస్తారు. మధ్యాహ్నం స్వామి వివేకానంద ఆడిటోరియంలో జరిగే

0: ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటారు. సిఎస్ఐఆర్ ఉపాధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్న డాక్టర్ జితేంద్ర సింగ్ పర్యటనకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ సౌత్ ఈస్ట్ డివిజనల్ పోస్టల్ సేవలకు సంబంధించిన ప్రజల ఫిర్యాదులు, సమస్యల పరిష్కారం కోసం రేపు మధ్యాహ్నం డివిజనల్ స్థాయి డాక్ అదాలత్ నిర్వహిస్తారు. హైదరాబాద్ అబిడ్స్లోని జీపీఓ భవనం మొదటంతస్తులోని పోస్ట్ మాస్టర్ జనరల్ కార్యాలయంలో డాక్ అదాలత్ కార్యక్రమం జరుగుతుందని పోస్టల్ అధికారులు తెలియజేశారు. ఈరోజు జాతీయ గణాంకాల దినోత్సవం జరుపుకుంటున్నారు. ఖచ్చితమైన గణాంకాలు దేశ ప్రగతికి పునాది వేస్తాయి. సరైన డేటా ఆధారంగా తీసుకుని నిర్ణయాలు సమగ్ర అభివృద్దికి బాటలు వేస్తాయి. ఆధునిక భారత గణాంక పితామహుడైన ప్రొఫెసర్ ప్రశాంత చంద్ర మహల నోబిస్ జయంతిని పురస్కరించుకుని నేషనల్ స్టాటిస్టిక్స్ డే జరుపుకుంటారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఈవేళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.
1: మరికొన్ని క్షణాల్లో గుర్తుకొస్తున్నాయి.
2: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
4: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఆసక్తిగా గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి ఎదురుచూస్తున్న శ్రోతలందరికీ నమస్కారం అంటోంది మీ రేడియో సఖి అనుపమ. మరి ఈరోజు మనం ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నామో తెలుసా? దేవతామూర్తుల రూపాలను రవివర్మ కుంచెతో మనందరికీ అందించారు. కాని ఆ రూపాలకి తన ఆలోచనలతో ప్రాణం పోసి దర్శకత్వంతో తీర్చిదిద్ది మన తెలుగు సినిమాలలో పౌరాణికాలకు ప్రత్యేక స్థానం కల్పించింది అద్వితీయ దర్శకుడైన పౌరాణిక బ్రహ్మగా పిలువబడే కమలాకర కామేశ్వరరావు గారు. వారి వర్ధంతిని పురస్కరించుకొని కొన్ని జ్ఞాపకాలతో మీ ముందుకు వచ్చింది ఈరోజు గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం.

సరే సరే, అందరం కృష్ణా జిల్లాకు వెళ్దాం పదండి. అదేంటి అంటారా, మరి కథ అక్కడే కదా పుట్టింది. కామేశ్వరరావు గారు పుట్టి పెరిగింది మచిలీపట్నంలో. అప్పట్లోనే బీఏ డిగ్రీ పూర్తి చేశారు. డిగ్రీ అయ్యాక కొన్ని సంవత్సరాలు ఉద్యోగాన్వేషణ సమయంలోనే ప్రతిరోజు గ్రంథాలయాలకు వెళ్ళి విరివిగా పుస్తకాలు చదివేవారు. సినిమాలు కూడా చూసేవారు, కానీ మనలా మాత్రం కాదండోయ్. అంటే సినిమాలు చూడడంలో, గ్రంథాలయాలకు వెళ్లడంలో కూడా ఏదైనా ప్రత్యేకత ఉంది అంటారా? విశ్లేషణతో కూడిన ఆలోచనలతో సినిమాలు చూసేవారు. ఇది ఎందుకు? ఈ సీన్లో ఆ పరదాకున్న ప్రాముఖ్యత ఏంటి? లేకపోతే క్లైమాక్స్లో ఈ డైలాగ్ అనాలి కదా, వగైరలన్నమాట. సరే సరే, మనకంత విశ్లేషణ రాదు కదా, అలా చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే, సినిమా అనేది వినోదానికి కదా అని మనందరం అనుకుంటాం. కానీ వారి సినిమా ప్రయాణం గురించి చెప్పండి, అది చెప్పకుండా ఇదేంటి ఈ విశ్లేషణ, ఇవన్నీ మాకు చెప్పేస్తున్నారు, మేము ఎదురు చూస్తున్నాం అంటారా? బండి ఇప్పుడే కదా పట్టలేకింది.

పాటలో చెప్పినట్టు పడుచుతనం రైలు బండి ఎప్పుడెక్కింది, సినిమా ప్రయాణం ఎలా మొదలైంది, ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాము కమలాకర కామేశ్వరరావు గారి గురించి. వారి వర్ధంతిని పురస్కరించుకుని ఈ గుర్తుకొస్తున్నాయిలో. సరే, మరి వీరు సినిమాలన్నీ విరివిగా చూసేవారని చెప్పుకున్నాం కదా. అన్ని సినిమాలు చూస్తున్నప్పుడే పాత్రికేయుడిగా అంటే జర్నలిస్ట్గా కృష్ణ పత్రికలో ఉద్యోగం వచ్చింది. అందులో కామేశ్వరరావు గారు విరివిగా సినీ వ్యాసాలు, ముఖ్యంగా చిత్ర సమీక్షలు తనదైన శైలిలో రాసి మంచి పేరు తెచ్చుకున్నారు. ఒకసారి వారు రాసిన సమీక్ష హెచ్ఎం రెడ్డి గారికి పంపించారు. దాని తర్వాత ఏం జరిగింది చెప్తాను కదా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: కృష్ణా జిల్లాలో కబుర్లన్నీ చెప్పేస్తున్నారు కానీ అసలు సంగతికి రావట్లేదేంటి అని అప్పుడే శ్రోతలందరూ మెసేజెస్ చేస్తున్నారు. మరి నేను మాట్లాడేది 90 సంవత్సరాల క్రితం.

విషయాలు. 1936 లో ద్రౌపది వస్త్రాపహరణం, ద్రౌపది మాన సంరక్షణ అని రెండు సినిమాలు విడుదలయ్యాయి. సరే, ఈ ద్రౌపది మాన సంరక్షణ చిత్ర సమీక్ష చదివి మద్రాసులో అందరూ ఆశ్చర్యపోయారట. ఎందుకంటే ద్రౌపది వస్త్రాపహరణం చిత్రం హిట్ అయింది, మాన సంరక్షణ సినిమా ఫ్లాప్ అయింది. కానీ ఈ సినిమాలో కథ ఎంత బాగుంది, అది సినిమాకి ఎంతగా దోహదపడుతోంది, ఆ కథకి కథనం అనేది రాసి కమలాకర కామేశ్వరరావు గారు హెచ్ఎం రెడ్డి గారికి పంపించారు. మరి ఈ కుర్రాడు భలే రాశాడే, అసలు నేను ఇలా ఆలోచించనే లేదు అని చెప్పి అబ్బురు పడిపోయారట రెడ్డి గారు. మద్రాసుకి రమ్మని కబురు కూడా పంపించారు. పనిలో పని ఎక్కడున్నావని అడిగితే ఇలా మచిలీపట్నంలో ఉన్నాను అని చెప్పి జవాబు రాస్తే, సరే నేను విజయవాడకు వెళ్తున్నాను, ఒకసారి అక్కడికి వచ్చి కలిసి దాని తర్వాత మద్రాసుకు వచ్చేసేయంటే, మద్రాసు రైలు ఎక్కేశారు మన కమలాకర కామేశ్వరరావు గారు.

కమలాకర కామేశ్వరరావు గారు మద్రాసు బండి ఎక్కేసి వెళ్లి హెచ్ఎం రెడ్డి గారిని కలిశారు. మరి వీరితో మాట్లాడాక హెచ్ఎం రెడ్డి గారికి అనిపించిందట, ఈ అబ్బాయిలో ఏదో ఉంది, కాస్త అవకాశమిస్తే అల్లుకుపోతాడని అర్థం చేసుకుని నీకు మంచి భవిష్యత్తు ఉందని అభినందించారు. కొన్ని రోజుల తర్వాత గృహలక్ష్మి చిత్రంలో అప్రెంటిస్గా ఉద్యోగం కూడా ఇచ్చారు హెచ్ఎం రెడ్డి గారు. ఉద్యోగం అనే కంటే జీవితకాలపు గ్రంథాలయపు అనుభవం అంటారు కామేశ్వరరావు గారు. సినిమా రంగంలోని అన్ని విషయాల్ని, మేకప్ నుంచి దర్శకత్వం వరకు ప్రతిదీ దగ్గరగా చూసి నేర్చుకున్న అనుభవం అది. ఊరికే పోలేదా అనుభవం, ఎందుకంటే మున్ముందు అద్భుతమైన చిత్రాలు మనకు అందించారు కమలాకర కామేశ్వరరావు గారు.

ఈరోజు గుర్తుకొస్తున్నాయిలో మనం గుర్తు చేసుకుంటున్నాం అలనాటి మేటి దర్శకులు కమలాకర కామేశ్వరరావు గారిని వారి వర్ధంతిని పురస్కరించుకొని. మరి కామేశ్వరరావు గారు మద్రాసు వెళ్లాక హెచ్ఎం రెడ్డి గారి దగ్గర అప్రెంటిస్గా అంటే అసిస్టెంట్గా చేరారని చెప్పాను కదా. దాని తర్వాత దర్శకుడిగా చంద్రహారం సినిమా 1954లో విడుదలైంది. ఈ సినిమా వారికి తొలి అవకాశం దర్శకుడిగా అయితే వచ్చింది, కానీ ఏమాత్రం ఆశాజనకంగా రాలేదు కలెక్షన్స్. బాక్సాఫీస్ దగ్గర బోర్లా పడిపోయింది ఈ సినిమా. దాని తర్వాత పెంకిపిళ్ళం సినిమా, అది అంతంత మాత్రంగానే సాగింది. విశ్లేషించుకున్నారు తనని తాను కామేశ్వరరావు గారు. పొరపాటు నా వల్ల జరిగిందా, కథ వల్ల, ఏంటి అని చెప్పి కేవీ రెడ్డి గారులను హెచ్ఎం రెడ్డి గారులను సలహా అడిగారు కూడా. కథనంలో వైవిధ్యం, తెరపై నటీనటుల హావభావం.

ఎంత చక్కగా చూపించారంటే రామారావు గారు, సమపాళ్లలో ఎలా చూపించాలన్నది కామేశ్వరరావు గారి దర్శకత్వంలో మాత్రమే వీలైందని ఎన్నోసార్లు చెప్పుకున్నారు రామారావు గారు. అండ్ ఇంకొక అబ్బురపరిచే విషయం కూడా రామారావు గారు మనతో షేర్ చేసుకున్నారు అంటే ఇంటర్వ్యూలో పలుసార్లు చెప్పారు. ఏంటి అంటే, కామేశ్వరరావు గారు దర్శకులు ఎప్పుడైనా నటులు వచ్చిన తర్వాత వస్తారు, కానీ నేను పొద్దున 4 గంటలకు లేచి 7 గంటలకల్లా తయారై మేకప్తో కూర్చుంటే ఆ లోపలే వచ్చి సెట్ మీద మా అందరి కోసం ఎదురు చూసేవారు. అది వారి నిబద్ధత. ఆ డిసిప్లిన్ చూసి నాకు తర్వాత రోజులలో అది ఎంత పాఠంలా అనిపించింది, మీ అందరికీ చెప్పలేను అని చెప్పి అన్నగారు మనతో పంచుకున్న విశేషం అన్నమాట.

1947 పాండురంగ మహాత్మ్యం సినిమా వెండి తెరపై అద్భుతంగా ఆవిష్కరించారు కమలాకర కామేశ్వరరావు గారు. భక్తుడిగా ఎన్టీ రామారావు గారి నటన, కొడుకుగా వారు పడే తపన,

1960 కమలాకర కామేశ్వరరావు గారి సినీ జీవితంలో ఒక మైలురాయి అని చెప్పుకోవాలి. మహాకవి కాళిదాసు విడుదలైంది. అక్కినేని నాగేశ్వరరావు గారి నటనకు, కామేశ్వరరావు గారి వెండితెర కథనానికి 100కి 100 కాదు 200 మార్కులు వేశారు ప్రేక్షకులు. ఆ సంవత్సరం ప్రెసిడెంట్ రజత పథకం గెలుచుకుని తెలుగులో ఉత్తమ చిత్రంగా జాతీయ స్థాయిలో పురస్కారం కైవసం చేసుకుంది ఈ సినిమా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. ఈ రోజు మనం గుర్తు చేసుకుంటున్నాం అలనాటి మేటి దర్శకులు కమలాకర కామేశ్వరరావు గారిని. ఇక 1962లో గుండమ్మ కథ. ఇద్దరు హేమాహేమీలైన హీరోలు. సూర్యకాంతం గారి వెండితెర పేరుతో బొమ్మ బ్లాక్ బస్టర్ అని ఇప్పటి భాషలో చెప్పినా తక్కువే. ఎంత బాగా తీశారండి. తీశారు వారు అక్కడ అయిపోయింది పని అని చెప్పి అనుకుంటే ఇన్ని దశాబ్దాలు గడుస్తున్నా మనం ఇంకా పాటలు వింటున్నామంటే అది దర్శకత్వపు ప్రతిభే కాకపోతే ఇంకేంటి చెప్పండి.

పదవ జాతీయ సినీ పురస్కారాలలో కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన మహామంత్రి తిమ్మరుసు ఉత్తమ తెలుగు చిత్రంగా రజత బహుమతి కైవసం చేసుకుంది. చివరి సీన్ గుర్తుందా మీ అందరికీ? కృష్ణదేవరాయలు మహామంత్రి తిమ్మరుసు గారి పాదాలపైన పడి క్షమాపణ అడిగితే మహారాజా అని తిమ్మరుసు సంబోధన విని కంటతడి పెడతాడు రాజుగారు. రాయా అని ప్రేమగా మీ సంబోధన వినలేదు, ఇదేంటండి ఇంకా ఎప్పుడూ నేను ఆ సంబోధన వినలేనా అని బాధపడే సన్నివేశం. ఎన్టీ రామారావు గారు గుమ్మడి గారు పోటీపడి నటించలేదు, జీవించిన సన్నివేశం అది.

శ్రీకృష్ణ విజయం చిత్రంలో వైవిధ్యానికే తలమానికమైన వైవిధ్యం చూపించేశారు కమలాకర కామేశ్వరరావు గారు. శ్రీకృష్ణుడికి అష్టభార్యలు అంటే 8 మంది కదా, ఇది మనందరికీ తెలిసిన విషయం. మరి 9వ భార్యను తెరపై చూపించేశారు. సాహసం చేయలేదు మేమో, ఒక కథలో ఉంది అని స్వయంగా నవ్వుతూ చెప్పారు కామేశ్వరరావు గారు. అలా భూదేవిని శ్రీకృష్ణుడి 9వ భార్యగా చూపించి మెప్పించారు కూడా. నటి జయలలితను ఈ పాత్రకు ఎంపిక చేశారు. సాహసం సేయరా డింభగా అన్న మాటను అక్షరాలా పాటించిన ఈ పౌరాణిక బ్రహ్మ వెండితెర వేల్పులకు జీవం పోసి మనకందించారు.

బాలభారతంలో ఆకాశానికి నిచ్చెన వేసి ఆశ్చర్యపరిస్తే నర్తనశాల మన మహాభారతంలోని ముఖ్యమైన ఘట్టం అజ్ఞాతవాసం ఎంత నైపుణ్యత చూపించారో కీచకుడిని అసలు ఎవరైనా ఊహించగలరా? అంటే ఎస్వి రంగారావు గారు తన నటనతో ఎంతగా మనందరినీ ఆకట్టుకున్నారో, ఆ ఎస్వి రంగారావు గారే నిజమైన కీచకుడా అన్నట్టు ప్రాణం పోస్తే సైరంధ్రిగా సావిత్రి గారు, బృహన్నల్లగా ఎన్టీ రామారావు గారు, ఒకరేమిటి చిత్ర బృందం అందరూ ప్రాణం పెట్టి మరీ నటించారు. ఈ చిత్రం కూడా జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా పురస్కారం అందుకోవడమే కాదు, సిఎన్ఎన్ ఐబిఎన్ వారు ప్రతి సంవత్సరం ఒక లిస్ట్ తయారు చేస్తారు. 100 ఉత్తమ చిత్రాలలో ఈ నర్తనశాల కూడా చోటు సంపాదించుకుంది. భళి భళిరా భళి భళి అని చెప్పి మనం ఇప్పుడు పాటలు పాడుకుంటున్నామే, అలా పాడలేమో కమలాకర కామేశ్వరరావు గారి ప్రతిభకు. వినోదానికి సినిమాలు చూసే చిన్న కుర్రవాడు, పాత్రికేయుడిగా ప్రస్థానం, అటు తర్వాత సినీ రంగంలో అసిస్టెంట్, అటు తర్వాతి రోజులలో దర్శకుడిగా ధీరరూపం. పౌరాణికాలంటే తెలుగు సినిమా వైపే చూసే ప్రపంచానికి పౌరాణిక బ్రహ్మ అయిన కమలాకర కామేశ్వరరావు గారి ప్రతిభ నభూతో నభవిష్యత్. ఈరోజు వారి వర్ధంతిని పురస్కరించుకొని వారు దర్శకత్వం వహించిన కొన్ని చిత్రాల్లోని పాటలు విన్నాము. నచ్చిందని ఆశిస్తూ నమస్కారం అంటుంది మీ రేడియో సఖీ అనుపమా.

తమిళనాడులో ఒక ఊరిలో జూన్ 12న ఒక పండగ జరిగింది. ఆ పండగ పేరే భారతదేశం అని చెప్పి అన్నాను కదా, మరి ఏంటి ఆ సంగతులు అంటే, ఇండియన్ ఆర్మీ రాష్ట్రీయ రైఫిల్స్ 34 రెజిమెంట్లో భారత సైన్యంలో ల్యాన్స్ నాయక్గా పనిచేస్తున్నారు మీనాక్షి సుందరం గారు. 2024 డిసెంబర్ 19 ఎముకలు కొరికే చలి, జమ్మూకాశ్మీర్లో డ్యూటీ చేస్తున్నారీన. దొంగచాటుగా వచ్చారు 5 ఉగ్రవాదులు, అనుకోకుండా మెరుపు దాడి చేశారు వీరిపైన. దాని తర్వాత ఏం జరిగింది తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చైతన్య స్ఫూర్తిలో మనం మాట్లాడుకుంటున్నాం ల్యాన్స్ నాయక్ మీనాక్షి సుందరం గారి గురించి. మరి వీరికి జమ్మూ కశ్మీర్లో పోస్టింగ్. వీరు రాష్ట్రీయ రైఫిల్స్ 34 రెజిమెంట్కి చెందిన సైనికుడన్నమాట. సో ఒకరోజు ఏం జరిగింది, 2024 డిసెంబర్ 19 దొంగచాటుగా 5 ఉగ్రవాదులు ఈయన మీద దాడి చేశారు. ఒక్కడు 5 ధైర్య సాహసాలతో దేశం కోసం నేను అన్న నినాదం గుండె నిండా నింపుకుని ఎదుర్కొన్నాడు. ఉగ్రవాదులు అత్యంత హేయంగా కాల్చారు. మొహంపైన భుజాలపైన బుల్లెట్ల వర్షం. క్షణం కూడా తొనకలేదు ల్యాన్స్ నాయక్ మీనాక్షి సుందరం. రక్తం కారిపోతోంది, చేయి పట్టు తప్పుతున్నా కూడా ఆ ఉగ్రవాదులను వదల్లేదు ఈ ధీర సైనికుడు.

0: శ్రోతులకు ఒక గమనిక. ఈరోజు మధ్యాహ్నం 12:40 ఏరువాక పౌర్ణమి. ఈ పండగను పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమం మన వివిధ భారతి శ్రోతల కోసం.
1: మాటైనా
2: పాటైనా
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాల గని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9:00 నుండి 10:00 వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: మన జనరంజని.
1: చైతన్య స్ఫూర్తిలో ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం ల్యాన్స్ నాయక్ మీనాక్షి సుందరం గారి గురించి. వీరిని జమ్మూ కశ్మీర్లో పహరా కాస్తున్నప్పుడు, మన దేశం కోసం పహరా కాస్తున్నప్పుడు 5 ఉగ్రవాదులు వీరిపైన దాడి చేశారు. మరి అందరినీ ధైర్యంగా ఎదుర్కొన్నారు. బుల్లెట్ల దాడి కూడా ఎదుర్కొని రక్తం కారిపోతున్నా సరే ఉగ్రవాదుల చేతుల్ని మాత్రం వదలలేదు. అందులో ఒకరిని సమర్థవంతంగా పట్టుకోగలిగాడు ల్యాన్స్ నాయక్ మీనాక్షి సుందరం. తనకు తగిలిన గాయం వల్ల స్పృహ కోల్పోతున్నట్టుగా ఉన్నా ఊపిరి గట్టిగా పీల్చుకొని సహచరులకు ఆ ఉగ్రవాదిని అప్పగించి ఉగ్రదాడి నుంచి దేశాన్ని తప్పించి రక్షించిన వీర సైనికుడు ల్యాన్స్ నాయక్ మీనాక్షి సుందరం. ఆగస్టు 15, 2025 కేంద్ర ప్రభుత్వం ఈ వీర సైనికుడికి కీర్తి చక్ర పురస్కారాన్ని ప్రకటించింది. జూన్ 8 మన రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి మరెందరో ప్రముఖుల సమక్షంలో ఈ కీర్తి చక్ర బిరుదుతో సత్కరించి ఇతని ధైర్యసాహసాలను, దేశభక్తిని గౌరవించారు.

ఇండియన్ ఆర్మీ భారతీయ సైన్యం 24/7 24 గంటలు వారంలో 7 రోజులు 365 రోజులు సంవత్సరానికి మన క్షేమం కోసం, మనం సురక్షితంగా ఉండడం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కాపాడుతోంది. వందనం వీరులారా, వందనం. మీ సేవకు మేము సదా కృతజ్ఞులం, బానిసలం. మాకోసం ఇంత చేస్తున్న మీ అందరికీ వేల వేల నమస్సులు. అలాగే ల్యాన్స్ నాయక్ మీనాక్షి సుందరం గారికి అభినందనలు అంటోంది ఆకాశవాణి వివిధ భారతి.

స్టూడియో క్లాక్ లో సమయం 12:30 వస్తుంది. 12:40 ఏరువాక పున్నమి ప్రత్యేక కార్యక్రమం వింటారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి వార్తలు తెలుగులో, జాతీయ వార్తలు మరికొన్ని క్షణాల్లో.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా హుషారమణి. 3 సంవత్సరాల్లోపు పిల్లల సంక్షేమానికి ఉద్దేశించిన సమగ్ర శిశు బాల స్వాస్థ్య కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి ఈరోజు ప్రారంభిస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలో 2026 శౌర్య పురస్కారాలు ప్రదానం చేస్తారు. రసాయనిక ఎరువుల అధిక వాడకం వల్ల భారతీయ వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయంగా ఇబ్బంది ఎదురవుతోందని, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని ఆహార ఉత్పత్తుల పరిశ్రమల మంత్రి చిరాగ్ పాశ్వాన్ చెప్పారు. 2026 ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ నాకౌట్ దశ ప్రారంభమైంది. మొదటి మ్యాచ్లో కెనడా సౌత్ ఆఫ్రికాని ఓడించింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో జరగనున్న సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ 16వ సదస్సులో సమగ్ర శిశు బాల స్వాస్థ్య కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. పిల్లల మనుగడ, ఎదుగుదల, పోషకాహారం, మెదడు అభివృద్ధికి జీవితంలో మొదటి 3 సంవత్సరాలు ఎంతో కీలకమైనవని గుర్తిస్తూ పెహ్లే 3 సాల్ సంపూర్ణ దేఖ్వాల్ అనే దార్శనికతను ఈ కార్యక్రమం ముందుకు తీసుకువెడుతుందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న హోమ్ బేస్డ్ కేర్ ఫర్ యంగ్ చైల్డ్ కార్యక్రమాలను విలీనం చేయడం ద్వారా పుట్టినప్పటి నుంచి 3 ఏళ్ల వయసు గల పిల్లల కోసం ఈ కార్యక్రమం ఇల్లు సమాజ ఆధారిత సమగ్ర ఆరోగ్య సంరక్షణ అందిస్తుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సెషల్స్ పర్యటనలో భాగంగా 3వ రోజైన ఈవేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెషల్స్ రాజధాని విక్టోరియాలోని నవశక్తి వినాయకర్ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ఆయన ప్రవాస భారతీయులతో కూడా సమావేశమయ్యారు. ఈ మధ్యాహ్నం పీస్ పార్క్లోని మహాత్మాగాంధీ విగ్రహానికి ప్రధానమంత్రి నివాళులర్పిస్తారు. అంతకుముందు సెషల్స్ స్వాతంత్ర్యం సాధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన ఆ దేశ జాతీయ దినోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి పాల్గొన్నారు. విశిష్ట అతిథిగా హాజరైన మోదీ ఈ గౌరవాన్ని అందుకున్న మొదటి భారతీయ ప్రధానమంత్రిగా నిలిచారు. గుజరాత్లో ప్రాతీయాకాంక్షలు, ప్రపంచ ఆశయాలు అనే ఇతివృత్తంతో 4వ వైబ్రెంట్ గుజరాత్ రీజనల్ కాన్ఫరెన్స్ ఈవేళ వడోదరలోని జీఎస్ఎఫ్సీ విశ్వవిద్యాలయంలో ప్రారంభమవుతుంది. మధ్య గుజరాత్ ప్రాంతంలో పారిశ్రామిక

అభివృద్ధిని పెంపొందించే లక్ష్యంతో 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, మనోహర్ లాల్ ఖట్టర్, మన్సుఖ్ మాండవియాలతో పాటు రాష్ట ప్రభుత్వంలో కీలక మంత్రులు, అంతర్జాతీయ దౌత్యవేత్తలు పాల్గొంటారు. 2 రోజుల సదస్సులో భాగస్వామ్య దేశాలైన జపాన్, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుక్రెయిన్, రవాండాలకు చెందిన 151 మంది నిపుణులు, ప్రతినిధులతో 30కి పైగా సెమినార్లు నిర్వహిస్తారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలోని రాష్టపతి భవన్లో జరిగే 2026 రక్షణ పురస్కార ప్రదానోత్సవంలో శౌర్య పురస్కారాలను ప్రదానం చేస్తారు. సాయంత్రం 5 గంటలకు జరిగే కార్యక్రమంలో రక్షణ దళాలు, కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు, రాష్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పోలీస్ సిబ్బందికి రాష్టపతి ఈ శౌర్య పురస్కారాలను అందజేస్తారు. సాయుధ దళాలు, కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు, ఇతర భద్రతా సంస్థల సిబ్బంది ప్రదర్శించిన అసాధారణమైన ధైర్య సాహసాల గుర్తింపుగా ఈ అవార్డులు అందజేస్తారు. జమ్మూకాశ్మీర్, ఈశాన్య ప్రాంతాలు, దేశ సరిహద్దుల్లో ఉగ్రవాదం, తిరుగుబాట్లు, విదేశీ ముప్పులకు వ్యతిరేకంగా భారత్ కొనసాగిస్తున్న పోరాటాన్ని ఈ పురస్కారాలు ప్రతిబింబిస్తాయి. వీటితో పాటు విమానయానం, సముద్ర ఆపరేషన్లు, మానవతావాద సహాయక చర్యల్లో ప్రదర్శించిన అసాధారణ ధైర్య సాహసాలను కూడా అవి గుర్తిస్తాయి. ఈ నెల 8వ తేదీన రాష్ట్రపతి భవన్లో జరిగిన మొదటి రక్షణ పురస్కార ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొన్ని శౌర్య పురస్కారాలను ప్రదానం చేశారు. శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు అందిన విరాళాల్లో ఆర్థిక అక్రమాలు జరిగినట్లుగా ఆరోపిస్తూ కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు, ఫోరెన్సిక్ ఆడిట్ జరపాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత పిటిషన్పై అత్యవసర విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు ఈవేళ నిరాకరించింది. జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ షీల్ నాగూలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ ఎందుకు అత్యవసరంగా విచారించాలో, దాని అవసరమేంటని ప్రశ్నించింది. అలాగే వేసవి సెలవుల అనంతరం కోర్టు తిరిగి ప్రారంభమైన తర్వాత పిటిషన్ను విచారణకు లిస్టు చేయాలని కూడా ధర్మాసనం ఆదేశించింది. జన విశ్వాస్ నిబంధనల సవరణ చట్టం 2026 ద్వారా 2009 లీగల్ మెట్రాలజీ చట్టం కింద ప్రభుత్వం ఇంప్రూవ్మెంట్ నోటీస్ యంత్రాంగాన్ని ప్రవేశపెట్టింది. ఈ కొత్త విధానం ప్రకారం విధానపరమైన లేదా నియంత్రణపరమైన తప్పులు మొదటిసారి చేసిన వ్యాపార సంస్థలకు వారిపై శిక్షార్హమైన చర్యలు ప్రారంభించడానికి ముందే ఆ లోపాన్ని సరిదిద్దుకునే అవకాశం కల్పిస్తారు. వినియోగదారుల రక్షణను కొనసాగిస్తూనే స్వచ్ఛంద నిబంధనల అమలును ప్రోత్సహించడం, అనవసరమైన కోర్టు కేసులు తగ్గించడం, నమ్మకమైన నియంత్రణ వ్యవస్థకు మద్దతు ఇవ్వడం ద్వారా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెంపొందించడం ఈ సంస్కరణ ముఖ్య లక్ష్యమని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశ సమగ్ర అభివృద్ధికి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల స్థాపన ప్రస్తుత కాలపు అవసరమని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ పేర్కొన్నారు. ఇది రైతులు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలు, యువతకు సుస్థిరమైన వృద్ధిని చేకూరుస్తుందని ఆయన అన్నారు. యువత ఉద్యోగాలు వెతికేవారిగా కాకుండా ఉద్యోగాలను సృష్టించేవారిగా ఎదగాలని ఆయన పర్భణిలోని వసంతరావు నాయక్ మరాఠ్వాడా కృషి విద్యాపీఠ్ ఫుడ్ టెక్నాలజీ కాలేజీలో మాట్లాడుతూ చెప్పారు. అక్కడ కామన్ ఇంక్యుబేషన్ సెంటర్ను మంత్రి ప్రారంభించారు. పంట చేతికొచ్చిన తర్వాత జరిగే నష్టాలను తగ్గించవలసిన అవసరం ఉందని, వ్యవసాయ ఉత్పత్తుల విలువను పెంచేందుకు ఫుడ్ ప్రాసెసింగ్ను ప్రోత్సహించాలని చిరాగ్ పాస్వాన్ చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లలో మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ను బలోపేతం చేయడానికి భారతీయ ఆహారోత్పత్తులు ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని మంత్రి అన్నారు. రసాయనిక ఎరువులు, పురుగుల మందుల అధిక వాడకం వల్ల భారతీయ వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను మరింతగా అవలంబించాలని పాస్వాన్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కనీసం ఒక్క భారతీయ ఆహారోత్పత్తి అయినా ప్రతి డైనింగ్ టేబుల్పై స్థానం సంపాదించుకునేలాగా మన దేశం గ్లోబల్ ఫుడ్ బాస్కెట్గా ఎదగాలని ఆయన అన్నారు. ఒడిశాలోని పూరి తీర్థక్షేత్రంలో పవిత్రమైన దేవస్నాన జాతర ప్రారంభమైంది. శ్రీ జగన్నాథ ఆలయంలో సంప్రదాయ వైభవంతో జరుగుతుండటంతో ఈ ఉదయం లక్షలాది మంది భక్తులు పూరి నగరానికి తరలివచ్చారు. వైదిక మంత్రోచ్చారణలు, శంఖనాదాలు, భక్తి సంగీతం నడుమ దేవతామూర్తులను ఊరేగింపుగా స్నానవేదిక వద్దకు తీసుకొచ్చారు. అక్కడ ఆలయంలోని పవిత్రమైన సువర్ణ బావి నుంచి తీసిన 108 కుండల సుగంధ జలాలతో స్వామివార్లకు

0: పవిత్ర స్నానోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ వార్షికాచారం ప్రపంచ ప్రసిద్ధి చెందిన జగన్నాథ రథయాత్రకు ఒక ముఖ్యమైన ముందస్తు ఘట్టంగా భావిస్తారు. జమ్మూకాశ్మీర్లో జులై 3వ తేదీన ప్రారంభం కానున్న వార్షిక శ్రీ అమర్నాథ్ జీ యాత్రకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ యాత్ర అధికారికంగా ప్రారంభం కావడానికి ముందు భద్రతా ఏర్పాట్లు, కాన్వాయ్ల కదలికలు మొత్తం సన్నద్ధతను అంచనా వేయడానికి ఈరోజు పూర్తి స్థాయి డ్రై ట్రయల్ రన్ నిర్వహించినట్లు ఆకాశవాణి జమ్మూ విలేకరి తెలియజేశారు. వెనిజువేలాలో బుధవారం నాడు సంభవించిన 2 శక్తివంతమైన భూకంపాల వల్ల మరణించిన వారి సంఖ్య 1450కి పెరిగిందని వెనిజువేలా జాతీయ అసెంబ్లీ అధ్యక్షుడు జార్జ్ రాడ్రిగ్స్ తెలియజేశారు. తీవ్రమైన 2 భూకంపాల తర్వాత వెనిజువేలాలో 430 తేలికపాట నుంచి ఒక మోస్తరు ఆఫ్టర్ షాక్స్ నమోదైనట్లు కూడా ప్రభుత్వం తెలియజేసింది. ఫీఫా ప్రపంచకప్ నాకౌట్ దశలో అమెరికాలోని లాస్ఏంజలీస్లో జరిగిన మ్యాచ్లో కెనడా 1-0 గోల్స్ తేడాతో సౌత్ ఆఫ్రికాను ఓడించింది. నాకౌట్ దశలో తన మొట్టమొదటి విజయాన్ని నమోదు చేసింది. హ్యూస్టన్లో 4వ తేదీ నాడు జరిగే తదుపరి మ్యాచ్లో నెదర్లాండ్స్ లేదా మొరాకోతో తలపడుతుంది. జూలై 19వ తేదీన జరిగే ఫీఫా ప్రపంచకప్ ఫైనల్తో ముగిసే ఈ సింగిల్ ఎలిమినేషన్ టోర్నమెంట్కు నాకౌట్ దశ ఆరంభం. లండన్లోని లీ వ్యాలీ హాకీ అండ్ టెన్నిస్ సెంటర్లో నిన్న జరిగిన ఎఫ్ఐహెచ్ హాకీ ప్రో లీగ్ రివర్స్ మ్యాచ్ నిర్ణీత సమయంలో 0-0 డ్రాగా ముగియడంతో పెనల్టీ షూటౌట్లో భారత్ 3-2 తేడాతో ఇంగ్లండ్ను ఓడించింది. హాకీ ప్రపంచకప్కు ముందు భారత్కు ఇదే చివరి ఎఫ్ఐహెచ్ హాకీ ప్రో లీగ్ మ్యాచ్ కావడం విశేషం. విశేషాలు మరొకసారి. 3 సంవత్సరాల్లోపు పిల్లల సంక్షేమానికి ఉద్దేశించిన సమగ్ర శిశు బాల స్వాస్థ్య కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ఈరోజు ప్రారంభిస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలో 2026 శౌర్య పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. రసాయనిక ఎరువుల అధిక వాడకం వల్ల భారతీయ వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయంగా ఇబ్బంది ఎదురవుతోందని, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని ఆహార ఉత్పత్తుల పరిశ్రమల మంత్రి చిరాగ్ పాశ్వాన్ చెప్పారు. 2026 ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ నాకౌట్ దశ ప్రారంభమైంది. మొదటి మ్యాచ్లో కెనడా సౌత్ ఆఫ్రికాను ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12:40. ఏరువా కాపున్నమి పండగ ప్రత్యేక కార్యక్రమం. రైతన్నల పండగ మన అన్నదాతలు ఆనందంగా జరుపుకునే హేళ ఏరువాక పౌర్ణమి. ఈరోజు పుడమి తల్లికి నమస్కరించి పున్నమి రోజు ప్రకృతిని పూజించే ఈ ఏరువాక పౌర్ణమి విశేషాలు క్లుప్తంగా మనందరికోసం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఏరువాక పున్నమి ప్రత్యేక కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమినే ఏరువాక పౌర్ణమి అంటారు. ఏరు అంటే నాగలి, వాక అంటే దున్నడం. వర్షాకాలంలో తొలిగా నాగలితో దున్ని వ్యవసాయానికి శ్రీకారం చుట్టడమే ఏరువాక. ఈరోజు రైతన్నలు తమ పశువులను చక్కగా అలంకరిస్తారు, గజ్జెలు కడతారు కాళ్లకి, మెడలో గజ్జెలు వేసి అవి నడుస్తూ ఉంటే ఆ చప్పుడికి మురిసిపోతారు. వ్యవసాయ పరికరాలకు పసుపు కుంకుమలతో పూజించి పొలానికి తీసుకువెళ్తారు.

0: ఏరువాక పౌర్ణమి మన రైతన్నల అన్నదాతల పండగ. మరి దీని విశేషాలు మనం మాట్లాడుకుంటున్నాం ఈరోజు. పొలంలో భూమిని భూమాతగా పూజించి పాడి పంటలు ఎటువంటి నష్టం లేకుండా సమృద్ధిగా పండాలని ప్రార్థించి పొంగలి పులగం లాంటివి నైవేద్యంగా పెడతారు. ఈరోజు వ్యవసాయాన్ని ఒక పవిత్ర యజ్ఞంలా భావిస్తూ ప్రకృతికి కృతజ్ఞతలు చెప్పే అతి పెద్ద సాంప్రదాయమే ఏరువాక పౌర్ణమి.
1: పని చేసే రైతన్నా పాటుబడే

వెలుగు మనవి, నేల మనది నింగి మనది, గాలి నీరు వెలుగు మనవి. అదును చూసి పదును చేసి అన్నిటినీ అదుపు చేసి, అదును చూసి పదును చేసి అన్నిటినీ అదుపు చేసి, మన దారికి మళ్ళిద్దా తలుగులేని సంపద.

ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం ఏరువాక పౌర్ణమి, రైతన్నల పండగ. మనందరి పండగ గురించి విశేషాలు మాట్లాడుకుంటున్నాం కదా. మరి ఇది ఒక సాంప్రదాయం అని నేను ఇందాక మీకు చెప్పేశాను. శాస్త్రీయంగా ఎందుకు చేస్తారు, అసలు ఏంటిది అని కనుక మనం విశ్లేషిస్తే, ఎండాకాలం తర్వాత మొదటి వర్షం పడుతుంది, పడ్డాక భూమి దున్నడం జరుగుతుంది. దీనివల్ల మట్టిలో ఉండి హాని కలిగించే వాయువులు బయటికి వెళ్ళిపోతాయి. అంతేకాదు దుక్కి దున్నేటప్పుడు మట్టి తిరగడం వల్ల లోపలున్న హాని కలిగించే పురుగులు కూడా చచ్చిపోతాయి. ఆ గుడ్లు కూడా బయటపడి భూమి అంతా సారవంతంగా అయిపోతుంది. వీటిని పక్షులు తింటాయి. అంటే ఫుడ్ సైకిల్ చేయిని చూడండి, మనవాళ్ళు ఎప్పుడో కనిపెట్టారు. భూమిలో నత్రజని గ్రహించే సామర్థ్యం కూడా పెరిగిపోతుంది.

ఈరువా అక్క పౌర్ణమి ప్రత్యేక కార్యక్రమం మనం మాట్లాడుకుంటున్నాం. అసలు ఈ పండగ ఎందుకు జరుపుకుంటారు, ఏంటి ఈ విశేషాలు? మరి గ్రామీణ ప్రాంతాల్లో ఈరువాక పౌర్ణమి ఎంత పెద్ద పండగో అందరికీ తెలిసిందే. రైతులు ఆలపించే నాగలి పాటలతో వాతావరణమంతా ఉత్సాహంగా కోలాహలంగా ఉంటుంది. బండలాగుడు పోటీలు, ఎడ్ల పందేలు ఇవన్నీ అందరూ ఇష్టంగా పాల్గొంటూ ఉంటారు. అసలు ఆ గ్రామంలోకి కనుక ఈరోజు మీరు కనుక అవకాశం ఉంటే వెళ్ళి చూడండి. పండగకు మించిన పండగ ఏదైనా ఉంది అంటే అది ఈరువాక పౌర్ణమి అని అనిపిస్తుంది.

ఏరువాక పౌర్ణమి రోజు బంధుమిత్రులను పిలుచుకుని ఆనందంగా జరుపుకుంటారు ఈ పండగని. అంతేకాదు, ఇంటి ఆడపిల్లలను పిలిచి బట్టలు కూడా పెడతారు కొన్ని ప్రాంతాలలో. ప్రకృతితో మానవుడి జీవన విధానం ఎంతగా ముడిపడి ఉందో ఆ ప్రకృతిని ఆరాధించి కృతజ్ఞతలు చెప్పే స్వాగత గీతిక ఏరువాక పౌర్ణమి. రైతన్నలకు, మన అన్నదాతలకు ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు. మనందరికీ ఈ సంవత్సరం వర్షాలు బాగా పడాలని, సమృద్ధిగా పంట పండాలని, చక్కటి వర్షంతో భాండాగారాలు నిండాలని కోరుకుంటున్నాము. పౌర్ణమి అంటే ఫుల్ మూన్ డేనా అని అని చెప్తే తప్ప అర్థం కాని జెన్జీకి కూడా ఏరువాక పౌర్ణమి విశేషాలు చెప్తారు కదూ. ఎందుకంటే అన్నదాత లేనిదే మనందరికీ భోజనం ఎలా ఉంటుంది? మనమే ఉండము.

మరికాసేపు అట్లో అంటే 1 గంట 10 నిమిషాలకు వార్తలు వింటారు. 1 గంట 20 నిమిషాలకు షో టైం, 2 గంటలకు ఆంగ్లంలో వార్తలు, 2 గంటల 15 నిమిషాలకు శక్తిశీలి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశానికే వెన్నెముకలాంటి రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల పలు రాష్ట్రాలు పురోభివృద్ది చెందుతున్నాయని, తెలంగాణలో కూడా అదే మార్పు జరగాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆకాంక్షించారు. వైమానిక రక్షణ రంగాలకు సంబంధించిన అంతర్జాతీయ వ్యాపార సదస్సు ఏరోమార్ట్ హైదరాబాద్ 2026 రేపటి నుండి జూలై 2వ తేదీ వరకు హైదరాబాద్లోని హైటెక్స్లో జరుగుతుంది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. రైతు దేశానికే వెన్నెముక అని, రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈరోజు ఏరువాక పౌర్ణమి సందర్భంగా సిద్దిపేట జిల్లా కోహెడ మండలం కోరెళ్ల గ్రామంలో మంత్రి పొన్నం ప్రభాకర్ నాగలి దున్ని విత్తనాలు చల్లారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, రాష్ట్రంలో సమృద్దిగా వర్షాలు కురిసి రైతులు పాడి పంటలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భూమాతను ప్రార్థిస్తూ వ్యవసాయ కార్యక్రమాలు ప్రారంభించామన్నారు.
1: రైతే దేశానికి వెన్నెముక, రైతు సంక్షేమం కోసం తప్పకుండా మా ప్రభుత్వం కట్టుబడి ఉంటది, రైతు సంక్షేమంలోనే పనిచేస్తామనే మాట మరొకసారి తెలియజేస్తూ అందరికీ నా హృదయపూర్వకంగా ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు.
0: మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్లోని ఒక విద్యా సంస్థలో ఈరోజు జరిగిన విద్యార్థుల సమ్మేళనంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పాల్గొన్నారు. వికసిత్ భారత్ అంశంపై జరిగిన ఈ సమ్మేళనంలో నబీన్ ప్రసంగిస్తూ, డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల అనేక రాష్ట్రాలు అభివృద్ది పథంలో పురోగమిస్తున్నాయని, తెలంగాణలో కూడా అదే మార్పు జరగాలని ఆకాంక్షించారు.
2: कि देश भर में पिछले 12 वर्षों में करीब 2.25 लाख से अधिक स्टार्टअप आज आगे काम कर रहे हैं और 125 से अधिक यूनिकॉर्न इस देश के युवाओं का प्रयास से नेतृत्व से आगे बढ़ रहा है. केंद्र की भी पॉलिसी में स्टार्टअप को ग्रोथ देने में इसको सपोर्ट करने के लिए काफी.
0: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక అభివృద్ది సంక్షేమ పథకాలపై విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానంగా వివరణ ఇచ్చారు. ఈ సమ్మేళనంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు కూడా పాల్గొన్నారు. వైమానిక

0: రక్షణ రంగాలకు సంబంధించిన అంతర్జాతీయ వ్యాపార సదస్సు ఏరోమార్ట్ హైదరాబాద్ 2026 రేపటి నుండి జూలై 2వ తేదీ వరకు హైదరాబాద్లోని హైటెక్స్లో జరుగుతుంది. ఈ 3 రోజుల సదస్సుకు 25 దేశాల నుండి 400 పైగా సంస్థల నుండి 1200 మంది అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొంటారు. సదస్సులో 10,000 పైగా ముందస్తు B2B వ్యాపార సమావేశాలు నిర్వహిస్తారు. బోయింగ్, ఎయిర్బస్, లాక్హీడ్ మార్టిన్, జీఈ ఏరోస్పేస్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలతో పాటు భారతీయ MSMEలు పాల్గొంటున్న ఈ సదస్సు భారత్ను ప్రపంచ వైమానిక తయారీ కేంద్రంగా నిలిపే లక్ష్యంతో జరుగుతోంది. మంచిర్యాల జిల్లా మందమర్రిలోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో జర్మనీ భాషా శిక్షణా తరగతులను ఈరోజు ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పరిశీలించారు. యువత జర్మనీ భాష నేర్చుకుని విదేశాల్లో ఉపాధి అవకాశాలు పొందాలని సూచించారు. తెలంగాణకు చెన్నూరు నియోజకవర్గం రోల్ మోడల్గా నిలుస్తుందన్నారు. అనంతరం పార్టీ కార్యాలయంలో బీఎల్ఏలతో సమావేశమైన మంత్రి ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించారు.
1: కమిట్మెంట్ తోటి ఒక పగడ్బందీగా నేను నేర్చుకోవాలి, ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అని చెప్పి ఆ జోష్ ఏదైతే ఆ విద్యార్థుల్లో చూసానో, కామ్కామ్ లో చాలా ఉన్నాయి ఉద్యోగ అవకాశాలు. మీరందరూ కూడా లోకల్ లాంగ్వేజ్, జర్మన్ లాంగ్వేజ్, జపనీస్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటే కామ్కామ్ మీకు సహకరిస్తుంది.
0: ఏరువాక పున్నమి సందర్భంగా తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్రంలోని రైతులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. పొలం దున్నే నాగలికి, నాగలి పట్టే చేతులకు వందనం అర్పిస్తున్నానని మంత్రి పేర్కొన్నారు. ఈ సీజన్లో ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించిన మంత్రి, తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని, వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు తీసుకోవాలని రైతన్నలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నిన్న భారీ నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. జనగామ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షపాతం నమోదైంది. మరోవైపు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా నిన్న వర్షం కురిసింది. అత్యధికంగా కోనరావుపేట మండలంలో 73.5 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసిందని సిపిఓ శ్రీనివాసాచారి తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లాలో 18.2 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. మరోవైపు హన్మకొండ, వరంగల్ జిల్లాల్లో ఆశించిన మేరకు వర్షపాతం నమోదు కావడం లేదు. గత 24 గంటల్లో వరంగల్ జిల్లాలోని 11 మండలాల్లో జిల్లా వ్యాప్తంగా సగటున 5.9 మిల్లీమీటర్ల తేలికపాటి వర్షపాతం నమోదైంది. దుగ్గొండి, నల్లబెల్లి మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. అలాగే రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. డ్రగ్స్ రహిత ములుగు జిల్లా నిర్మాణమే లక్ష్యమని జిల్లా సంక్షేమ శాఖ అధికారి ప్రేమలత అన్నారు. నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రేమలత మాట్లాడుతూ,
2: గ్రామస్థాయిన గ్రామ సభలు కూడా నిర్వహించి అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అంగన్వాడీ నుండి మొదలు పెడితే, గ్రామ పంచాయతీ నుండి మొదలు పెడితే ప్రతి హాస్పిటల్లో కూడా ఈ అవగాహన కార్యక్రమాలు, పోలీస్ స్టేషన్ లో వచ్చే వరకు కూడా ఈ కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది చేపడుతున్నాం. డ్రగ్స్ రహిత జిల్లాగా ఏర్పాటు చేసుకోమన్న ధీమా అందజేయాలని తెలియజేసుకుంటున్నాం.
0: పద్మశ్రీ అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందని ప్రముఖ అంకాలజిస్ట్ డాక్టర్ పి విజయానంద్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ లో సన్మాన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన, పద్మశ్రీ పురస్కారం గుర్తింపు తన బాధ్యతను మరింత పెంచిందన్నారు. ప్రజలకు, ముఖ్యంగా క్యాన్సర్ బాధితులకు మరింత అంకిత భావంతో వైద్య సేవలు అందిస్తానని తెలిపారు.
3: మయూనార్ వాసులకి తప్పనిసరిగా ఇంకా సేవ చేయాలి. వాళ్ళకి ఎవరికి ఏ మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నేను సహాయం చేస్తానని వాళ్ళకి ప్రామిస్ చేశాను. ఈ వార్డు నాకు ఒక్కరికే వచ్చినట్టు కాదు, మయూనార్ లో చదివాను, ఆ రెస్పాన్సిబిలిటీ నాకుంది.
0: కరీంనగర్ జిల్లాలో ప్రధాన సాగునీటి, త్రాగునీటి అవసరాలు తీర్చే దిగువ మానేరు జలాశయంలో రోజురోజుకు నీటి నిల్వ తగ్గిపోతోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి సంపత్ కుమార్ అందిస్తారు.
4: త్రాగునీరు సాగునీరు కోసం దిగువ మానేరు జలాశయంపై ఆధారపడిన కరీంనగర్, వరంగల్ జిల్లాలతో పాటు సూర్యాపేట జిల్లాలో కొన్ని ప్రాంతాలు తీవ్ర నీటి ఇబ్బందిని ఎదుర్కొంటున్నాయి. ఈసారి ఎల్నినో ప్రభావం కారణంగా వర్షాలు కూడా తక్కువ కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో డ్యాంలో నీటి నిల్వలు భారీగా తగ్గడంతో కరీంనగర్

0: కార్పొరేషన్లో ప్రతిరోజు నీరిచ్చే కార్యక్రమంను దినం తప్పించి దినంగా అధికారులు మార్పు చేశారు.
1: ఈరోజు జాతీయ గణాంక దినోత్సవం జరుపుకుంటున్నారు. ఖచ్చితమైన గణాంకాలు దేశ ప్రగతికి పునాది వేస్తాయి. సరైన డేటా ఆధారంగా తీసుకున్న నిర్ణయాలు సమగ్ర అభివృద్దికి బాటలు వేస్తాయి. ఆధునిక భారత గణాంక పితామహుడైన ప్రొఫెసర్ ప్రశాంత్ చంద్ర జయంతిని పురస్కరించుకుని ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. బీజేపీ జాతీయ అధ్యకులు నితిన్ నబీన్తో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, పార్టీ రాష్ట అధ్యకులు రామ్ చందర్ రావు ఈరోజు హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. మధ్యాహ్నం హరిత కాకతీయ హోటల్కు చేరుకోనున్న నితిన్ నబీన్ గిరిజన నాయకులు, సంఘాల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు. అనంతరం ఆర్ట్స్ కళాశాల మైదానంలో విజయ సంకల్ప సమ్మేళనంలో భాగంగా ఉమ్మడి జిల్లా బూత్ అధ్యకులు పార్టీ నేతలకు మార్గనిర్దేశం చేస్తారు. సాయంత్రం భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని తిరిగి హైదరాబాద్కు ప్రయాణమవుతారు. ప్రభుత్వం ఆమోదించిన నమూనా ప్రకారం నాణ్యతలో రాజీ లేకుండా గడువులోగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కళాశాల పనులు పూర్తి చేయాలని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గంలో 4 మండలాల్లో రెవెన్యూ భవనాల నిర్మాణానికి 10 కోట్ల రూపాయలు మంజూరైనట్టు సిర్పూర్ శాసనసభ్యులు పాల్వాయి హరీష్ బాబు తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశానికే వెన్నెముక లాంటి రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల పలు రాష్ట్రాలు పురోభివృద్ది చెందుతున్నాయని, తెలంగాణలో కూడా అదే మార్పు జరగాలని బీజేపీ జాతీయ అధ్యకులు నితిన్ నబీన్ ఆకాంక్షించారు. వైమానిక, రక్షణ రంగాలకు సంబంధించిన అంతర్జాతీయ వ్యాపార సదస్సు ఏరోమార్ట్ హైదరాబాద్ 2026 రేపటి నుండి జూలై 2వ తేదీ వరకు హైదరాబాద్లోని హైటెక్స్లో జరుగుతుంది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 1:20. ఎస్ ఉత్సాహంగా మీ అందరు ఎదురు చూస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్, శుభ మధ్యాహ్నం అంటుంది మీ రేడియో సఖి అనుపమ. ఎందుకింత ఉత్సాహం, సడన్ గా ఏంటి ఆనందం అంటారా? ఎందుకంటే ఇది మీ అందరితో మాట్లాడే సమయం, షో టైం. మన శ్రోతలందరికీ ఎంతో ఇష్టమైన క్విజ్ ప్రోగ్రామ్. మరి షో టైంలో ఎలా పాల్గొనాలి? 0402324 0852 0402324 0852 ఇది మా వాట్సాప్ నంబర్. ఈ నంబర్కి మేము అడిగే ప్రశ్నలకి మీకు కనుక జవాబులు తెలిస్తే పంపించేయండి. సో అస్సలు ఆలస్యం చెయ్యొద్దు, మరి మొదలు పెట్టేద్దాం మనందరికి ఎంతో ఇష్టమైన షో టైం. ఫస్ట్ క్వశ్చన్, భారతదేశంలోని తొలి మ్యూజియం ఏది? జవాబు తెలిస్తే 0402324 0852 ఈ నంబర్కి వాట్సాప్ చేసేయండి.

నిజమేనా నిజమేనా అని వాళ్ళైతే బృందావనం సినిమాలో పాట పాడేసుకున్నారు. నిజంగానే షో టైం స్టార్ట్ అయిపోయింది. నేను ఫస్ట్ క్వశ్చన్ కూడా అడిగేశాను, షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి షో టైంలో తొలి ప్రశ్నగా నేను అడిగాను, భారతదేశంలోని తొలి మ్యూజియం ఏది? ఫస్ట్ అండ్ ఓల్డెస్ట్ మ్యూజియం ఇన్ ద కంట్రీ ఏంటో తెలుసా? ఇండియన్ మ్యూజియం. ఇది కోల్కతాలో ఉంది అండ్ 1814 అంటే 1814లో మొదలు పెట్టారు. దీంట్లోకి ఎంట్రీ ఇందులో చూడడము. మరి ఎవరెవరు రైట్ ఆన్సర్స్ పంపించారు? మేధావులు కదా మన వివిధ భారతి శ్రోతలు, అందరూ సరైన జవాబులే పంపించేశారు. ఖైరతాబాద్ నుంచి కేవీరావు, పిపిరావు, నందిపేట నుంచి రాకేశ్వరి, ద్యావానంద్ నుంచి శ్రీరామ్, నరేంద్ర వెంకట నరసయ్య, గీతాపూర్ నుంచి నాగేశ్వరరావు, అలాగే గీతానగర్ నుంచి చోడవరపు నాగేశ్వరరావు కూడా, చెంచిల్గూడ నుంచి పద్మావతి అండ్ నెమ్మది నుంచి పున్న వెంకటేశం, అంకుశాపురం నుంచి దూర్నాల సుదర్శన్, పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్, కౌకూరు నుంచి సూర్యశ్రీ, గజ్వేల్ నుంచి వెంకటేష్, ధర్మసాగర్ నుంచి శైరజ వేణు, నిజామాబాద్ నుంచి మురహరి యశోద, ఉమ్మడ నుంచి జైనుద్దీన్, నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా, వీరందరూ సరైన జవాబులు పంపించారు. అలాగే ప్రవీణ్ కుమార్ నంద్యాల నుంచి కూడా.

స్టూడియో క్లాక్ లో టైం మరి ఎవరి కోసం ఆగదు కదా. 1:33 మీరు వింటున్నారు షో టైం ఆకాశవాణి వివిధ భారతిలో. షో టైంలో ఎలా పాల్గొనాలి, మేము ఇప్పుడే వివిధ భారతిలో చక్కటి పాటలు వింటున్నామని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా, వారి కోసం ఈ నంబర్ 0402324085204023258 ఇది మా వాట్సాప్ నంబర్. మేము అడిగిన ప్రశ్నలకి జవాబులు ఈ నంబర్కి పంపించేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఈగ సినిమా గుర్తుందా, నాని సమంత నటించారు కదా, ఈ సినిమాలో కిచ్చా సుదీపాకు డబ్బింగ్ చెప్పింది ఎవరు? జవాబు తెలిస్తే 0402324085 కి వాట్సాప్ చేసేయండి.

0: షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి రెండవ ప్రశ్నగా నేను అడిగాను, ఈగ సినిమాలో కిచ్చా సుదీపాకు డబ్బింగ్ చెప్పింది ఎవరు అని చెప్పి అందరు శ్రోతలు సరైన జవాబే పంపించారు. వారు స్వయంగా తనకు తానే, అంటే సుదీప్ గారే తనకు తాను డబ్బింగ్ చెప్పుకున్నారు. అన్ని రిలీజ్ అయిన అన్ని భాషల్లో వీరే డబ్బింగ్ చెప్పడం జరిగింది. మరి రైట్ ఆన్సర్స్ ఎవరు పంపారు? కర్నూలు నుంచి బ్రహ్మయ్య, సికింద్రాబాద్ నుంచి సిరిమల్లి రఘు, ఖైరతాబాద్ నుంచి జయలక్ష్మి, బెల్లంపల్లి నుంచి ఆడిపు సంతోష్ కుమార్, పెడన నుంచి అప్పలరాజు, పొదుటూరు నుంచి దస్తగిరి సంధ్యాస్, అలాగే శాపల్లి నుంచి శ్రీనివాస్, కల్వకుర్తి నుంచి కళ్యాణ్, హైదరాబాద్ నుంచి ప్రవీణ్, వెల్లుల నుంచి జాప, భూమేశ్వర్, పాలెం పోలయ్య, ఆళ్లగడ్డ నుంచి నిజాంపేట నుంచి గణేష్, వేదవతి, అండ్ ఇంకా కొంతమంది జవాబులు పంపించేస్తున్నారు. ఆర్మూర్ నుంచి ప్రేమ్నాథ్, కళావతి, ఇంకా ఆశీష్ రాజు, శ్రీమాన్ శర్మ ఆర్మూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. సో వీరందరూ ఈరోజు సెకండ్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్స్ పంపించేశారనమాట.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

3 o'clock టైం 1:45 మీరు వింటున్నారు షో టైం ఆకాశవాణి వివిధ భారతిలో. నేను మీ రేడియో సఖి అనుపమ. మరి షో టైంలో ఎలా పాల్గొనాలో అందరికీ మరోసారి గుర్తు చేసేస్తున్నాను. 0402324082 0402324082 ఇది మా వాట్సాప్ నంబర్. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా వినేయండి. మరి మనందరం పొద్దున లేవగానే 5:53 నుంచి వివిధ భారతిని ట్యూన్ చేసేసి పెట్టేసుకుంటాం కదా, మరి అలాంటి వివిధ భారతి హైదరాబాద్ కేంద్రం ఎప్పుడు మొదలైంది? వివిధ భారతి హైదరాబాద్ కేంద్రం ఎప్పుడు మొదలైంది? జవాబు తెలిస్తే 0402324082 కి వాట్సాప్ చేసేయండి.

షో టైంలో కాస్త ఈరోజు శ్రోతలు ఈ ప్రశ్నకి తికమక పడిపోయారు. నేను అడిగిన ప్రశ్న ఏంటి, వివిధ భారతి హైదరాబాద్ ఎప్పుడు మొదలైంది? ఎప్పుడో తెలుసా, మార్చ్ 21, 1971. మార్చ్ 21, 1971 ఆ రోజు నుంచి వివిధ భారతి ప్రసారాలు మొదలైనాయి. మరి రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపారో తెలుసా? బెంగళూరు నుంచి డాక్టర్ శ్రీపతి బాబు, హైదరాబాద్ నుంచి విజయ్ కుమార్, యాప్రల్ నుంచి సంతోష్ కుమార్, గీతానగర్ నుంచి రమాదేవి, గజ్వేల్ నుంచి సెర్ల వెంకటేష్, హుడా కాలనీ నుంచి విజయ్ కుమార్ అండ్ మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడ నుంచి, అలాగే ఇంకా కొంతమంది మాత్రమే సరిగ్గా జవాబులు పంపించేశారు సులోచన కరీంనగర్ నుంచి. వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించేశారు.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: strong defensive play in the final minutes and advanced to face the Netherlands or Morocco in Houston on Saturday, July the 4th. The India Meteorological Department, IMD, has forecast heavy to very heavy rainfall over sub-Himalayan West Bengal and Sikkim till tomorrow. The Met Department also predicted heavy rainfall over Arunachal Pradesh, Assam, Meghalaya, Kerala and Mahe till Wednesday. And now before we end the bulletin, the headlines once again. President Draupadi Murmu to present gallantry awards at Rashtrapati Bhavan in New Delhi this evening. Three-decade pending Yamuna water-sharing project between Haryana and Rajasthan gets approval today. Supreme Court refuses urgent hearing on PIL, seeking court-monitored probe into alleged financial irregularities in Ram Mandir donations case. CBSE exempts current class 10th batch from three-language policy. Government introduces improvement notice mechanism to promote ease of doing business. SIR set to begin in Delhi tomorrow. And in FIFA World Cup, Canada beat South Africa 1-0 in first knockout match at Los Angeles. With that, we end the midday news.
1: Akasivani Vivid Bharati Kendram Studio la samayam 2 gantala 15 nimshalu marikonni kshanallo shakti seeli.
2: ఒరే నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
3: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
2: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
3: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
1: వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 2 గంటల 16 నిమిషాలు. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు మీ రేడియో సఖి అనుపమతో. ఈరోజు ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నాం? బతకడమే ఒక ఛాలెంజ్, క్షణక్షణం జీవితమే ఒక సవాల్. అలాంటప్పుడు బతకడానికే ప్రాధాన్యత ఇస్తాం, కానీ చదువు చదువా, బతికుంటే చూద్దాం, అయినా మన ఇంట వంట లేదు చదువు అన్న వారే, అలాంటి వారే మా పిల్లల్ని చదివిస్తాం అనేట్టు చేసిన ఒక కాంతి కిరణం, ఒక వెలుగు రేఖ గురించి ఈరోజు శక్తిశీలిలో మాట్లాడుకుందాం.

పద్మశ్రీ డాక్టర్ బుద్రి తాతే. ఎవరు ఈవిడ? ఏ ఊరు? అసలు ఈరోజు మనం శక్తిశీలిలో ఎందుకు మాట్లాడుకుంటున్నామనంటారా? ఒరిస్సాలో పుట్టిన బుద్రి తాతి గారికి తన గమ్యం చాలా చిన్న వయసులోనే కనిపించిందని చెప్పాలి. ఎటు చూసినా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా పేదరికంతో పాటు నిరక్షరాస్యత, అంతేకాదు అసాంఘిక శక్తుల నుంచి ప్రాణభయం, బయట ప్రపంచం ఒకటుంటుంది అని చెప్పి తెలియని అమాయకత్వం. మరి ఏం చేశారు?

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: శక్తిశీలిలో ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం పద్మశ్రీ డాక్టర్ బుద్రి తాతి గారి గురించి. ఒరిస్సాలో పుట్టిన బుద్రి తాతి గారికి తన గమ్యం చిన్నప్పటి నుంచి తెలిసిందని ఇందాక చెప్పాను కదా. 15 సంవత్సరాల చిన్నారి, ఒక టీనేజర్, చంకన చేతి సంచి, ఆ సంచిలో పుస్తకం. బయట ప్రపంచానికి ఈ విజ్ఞానమే ఒక తాళం చెవి అని చూపాలన్న ఆసక్తితో నడవడం మొదలుపెట్టింది. అలా 4 దశాబ్దాల పాటు నడుస్తూనే ఉంది, గ్రామస్తులను అర్థిస్తూనే ఉంది. దేనికి చెప్తాను.

ఒక 15 సంవత్సరాల చిన్నారి 4 దశాబ్దాల పాటు నడుస్తూనే ఉంది అని ఇందాక చెప్పాను. మరి గ్రామస్తులని ఏమర్థించిందో తెలుసా? మీ పిల్లలని చదివించండి, చదువే అభివృద్ధికి దారి అని చెప్తే మొహం మీద తలుపులు వేసిన ఉదంతాలే ఎక్కువ. కాని బుద్రి తాతి పట్టు వదల్లేదు. తను చదువుకుంటూనే అందరినీ బతిమాలి బుజ్జగించేది. అంతేకాదు, తన ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో ఒక చిన్న స్కూల్ తెరిచింది. ముందు ఒక్కతే చిన్నారి భయపడుతూ చేరింది. బుద్రి ఆడించే ఆటలు, చెప్పే కబుర్లు మెల్లగా అందరి మనసుల్ని నిద్రలేపాయి. హానిలేదు, మన పిల్లల్ని చదివిద్దామన్న ఆలోచన మెల్లిమెల్లిగా అందరిలో చైతన్యం తీసుకొచ్చింది.

0: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
0: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: బస్తర్ అడవి గిరిజనులతో అమాయకమైన ప్రజలతో ఉన్న ప్రాంతం. మారుమూల పల్లెలకు రోజుకి 5-6 గంటలు నడిచి నిద్ర ఆహారం అన్నిటినీ మర్చిపోయి కేవలం సాటి గిరిజనుల్లో అక్షరజ్యోతి వెలిగించాలన్న తపనతో నిస్వార్థంగా నడిచిన బుద్రి తాతికి నేడు అందరూ ఎర్రతివాచి వేసి గౌరవిస్తున్నారు. కాని ఈ గొప్పతనం గౌరవం కోసం కాదు నేను కష్టపడుతుంది. కేవలం బస్తర్ చుట్టుపక్కల గ్రామాలే కాదు, దేశమంతా అక్షరాస్యతతో వెలగాలి కదా అనంటారు బుద్రితాతి.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

ఆకాశవాణి వివిధ భారతిలో ఈరోజు శక్తిశిలిలో మనం మాట్లాడుకుంటున్నాం డాక్టర్ బుద్రి తాతి గారి గురించి. మరి వీరు అడవుల్లోకి వెళ్లి గిరిజనులందరిలో చైతన్యం తీసుకొచ్చి వారందరికీ చదువు అనే అక్షర జ్యోతి వారిలో వెలిగించారు. ఇంట్లో ఉండే ఆడవాళ్లకి టైలరింగ్, బుట్టలు అల్లడం ఇలాంటివన్నీ నేర్పించారు బుద్రి తాతి. మీరు వంటకి, పిల్లల్ని కనడానికి తప్ప ఎందుకు పనికి వస్తారు, దేనికి పనికిరారు అన్న ఈసడింపులను నేడు ఆ గిరిజనులు స్వయం ప్రతిపత్తి సాధించి తమ కాళ్లపై తాము నిలబడి కొంత డబ్బు సంపాదించుకునే మార్గం చూపింది మరెవరో కాదు మా బడీ దీది పెద్దక్క బుద్రి తాతినే అంటారు అందరూ. మాకు ఆమె ఒక ఆశాజ్యోతి అని కూడా కళ్లల్లో నీళ్లు నింపుకుని ఆనందంతో చెప్తారు ఆ ప్రాంతవాసులందరూ.

ఇలా ఊరూరు ఇల్లిల్లు తిరిగి 40 సంవత్సరాల పాటు తిరిగిన బుద్రి తాతయ్యకి నెల నెల జీతం ఉంటుందేమో అని అనుకోకండి. నిస్వార్థమైన జ్ఞానజ్యోతి డాక్టర్ బుద్రి తాతయ్య. కొవ్వొత్తి తాను కరుగుతూ ప్రపంచానికి కాంతి అందించినట్టుగా తాను కష్టపడి అందరిలో అవగాహన తీసుకొచ్చి అక్షరజ్యోతి వెలిగించి అక్షరాస్యతను పంచిన వెలుగుల సరస్వతి డాక్టర్ బుద్రి తాతయ్య. ఈ అసామాన్యమైన స్త్రీమూర్తి సేవలు గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. శుభాభినందనలు అంటోంది ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఆఫ్రికా దేశ పర్యటనలో భాగంగా మూడవ రోజైన ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీషెల్స్ రాజధాని విక్టోరియాలోని నవశక్తి వినాయగర్ ఆలయాన్ని సందర్శించారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలోని

నవశక్తి వినాయగర్ ఆలయాన్ని సందర్శించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరగనున్న 2026 నాటి రెండవ రక్షణ పురస్కార ప్రదానోత్సవంలో శౌర్య పురస్కారాలు ప్రదానం చేయబోతున్నారు. రక్షణ దళాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసు సిబ్బందికి రాష్ట్రపతి ఈ శౌర్య పురస్కారాలు అందజేస్తారు. వర్షాల కారణంగా మధిరలో రద్దయిన రైతు ఆశీర్వాద సభను రేపు సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ శిల్పకళావేదికలో రైతు భరోసా పంపిణీ సదస్సుగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అధికారులు వెంటనే దీనికి ఏర్పాట్లు చేయాలని సూచించగా, రాష్ట వ్యాప్తంగా అన్ని జిల్లాల రైతులు తమ తమ రైతు వేదికల నుంచి ఇందులో పాల్గొంటారు. వైమానిక రక్షణ రంగాలకు సంబంధించిన అంతర్జాతీయ వ్యాపార సదస్సు ఏరోమార్ట్ హైదరాబాద్ 2026 రేపటి నుంచి జూలై 2వ తేదీ వరకు హైదరాబాద్లోని హైటెక్స్లో జరుగుతుంది. ఈ 3 రోజుల సదస్సుకు 25 దేశాల నుంచి 400కు పైగా సంస్థల నుంచి 1200 మంది అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొంటారు. మూసి పునరుజ్జీవ ప్రాజెక్ట్ తెలంగాణ భవిష్యత్తుకు బలమైన పునాది అని, నగర రూపురేఖలను మార్చే చారిత్రాత్మక ప్రాజెక్టుగా ఇది నిలుస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. భూసేకరణ, పునరావాసంపై సమీక్షించిన ఆయన, అభివృద్ది, మానవీయతలను సమన్వయం చేస్తూ పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా ప్రభుత్వం ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో జర్మనీ భాషా శిక్షణా తరగతులను ఈరోజు ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పరిశీలించారు. యువత జర్మనీ భాష నేర్చుకుని విదేశాల్లో ఉపాధి అవకాశాలు పొందాలని సూచించారు. తెలంగాణకు చెన్నూరు నియోజకవర్గం ఒక రోల్ మోడల్గా నిలుస్తుందన్నారు. దేశ సమగ్రాభివృద్ధికి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల స్థాపన ప్రస్తుత కాలపు అవసరమని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ పేర్కొన్నారు. ఇది రైతులు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలు, యువతకు సుస్థిర వృద్ధిని చేకూరుస్తుందన్నారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. అలాగే రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: మీరవిన్న ఆ పాట అలవైకుంఠపురంలో చిత్రంలోనిది. అనురాగ్ కులకర్ణి మంగ్లీ పాడారు. కాసర్ల శ్యామ్ గీతానికి ఎస్ఎస్ థామన్ సంగీతం.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: అది యుగల గీతాల మాధుర్యం.

0: ఇది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్. చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. నేను మీ ఆర్జే నాగమణి. ఈ కాంక్రీట్ జంగిల్ కి దూరంగా పచ్చని చెట్లు చూస్తూ ప్రకృతిలో ఒక రోజంతా గడిపితే మనకున్న స్ట్రెస్ అంతా చిటిక వేసినట్టు చిటికలో మాయమైపోద్ది. మళ్లీ ఫ్రెష్ గా మన మైండ్ మనసు రెండు కూడా రీఛార్జ్ అయిపోతాయి. అయితే ఎప్పుడూ ఒక రోజు స్పెండ్ చేస్తేనే మనకి ఇంత ఉపయోగకరంగా ఉంటే రోజు మొక్కల మధ్య గడిపితే అంటారా? మరి దీని గురించి మాట్లాడుకుందాం చాయ్తో హాయ్ కబుర్లో.
1: దింతికి పప్ప దిగిడి దిగిడి దింతికి పప్ప దింతికి పప్ప దిగిడి దిగిడి దింతికి పప్ప.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంతా గప్ షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: దీనికి ముందు మీరు విన్న ఆ పాట డిస్కో రాజా చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గానం చేశారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతానికి ఎస్ఎస్ థమన్ సంగీతం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే నాగమణి చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నాం. స్టూడియోలో సమయం 5:20. ఈ కార్యక్రమం 5:50 వరకు కొనసాగుతుంది. ఏదైనా పని చేసేటప్పుడు దానిమీదే దృష్టి పెట్టి చేయాలన్నది పాత మాట. కానీ దానితో పాటు మనం చేసే పని మనకు ఉపయోగపడేలా చెయ్యొచ్చు అనేది ఆలోచించదగ్గ మాట. మరి ఇలాంటి మాటకు చక్కటి ఉదాహరణ గార్డెనింగ్. మనకున్న స్థలంలోనే వీలైనంతగా మొక్కల్ని దృష్టి పెట్టి పెంచాలి. అది కూడా ఏవేవో మొక్కలు కాకుండా ఆకుకూరలు, కూరగాయల్లాంటి మొక్కలు పెంచితే రసాయనాలు లేని ఆర్గానిక్ ఆహారంతో పాటు ఆరోగ్యం కూడా మన సొంతం అంటున్నారు నిపుణులు. మరి ఇది ఎందుకు, ఏంటి, ఎలా, మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.

0: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు. ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: మీరు విన్న ఆ పాట భీష్మ చిత్రం నుంచి. ధనంజయ్ అమల చేపోలు గానం చేశారు. కాసర్ల శ్యామ్ గీతానికి మహతి స్వర సాగర్ సంగీతం. చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. మన ఇంట్లో తోట పని చేసుకోవటం వల్ల తక్కువ శారీరక శ్రమ, ఇంకా ఎక్కువ కాలం జీవిస్తారని, స్ట్రెస్ కూడా తక్కువేనని, అల్జిమర్స్ లాంటి మధ్యమరుపు సమస్య రాదని, స్వచ్ఛమైన గాలి పీల్చటం వల్ల శ్వాస సమస్యలు రావని, మన చేతుల్లో పండించిన రంగురంగుల కాయగూరల్ని చూసినప్పుడు దృష్టిదోషాలు తగ్గి స్పర్శ సామర్థ్యాలు పెరుగుతాయని రీసెంట్గా ఆస్ట్రేలియా పరిశోధకులు చేసిన, అది కూడా డాన్ బ్యూటన్ అనే

శాస్త్రవేత్త పరిశోధనలో తేలింది. సో చూసారా, గార్డెనింగ్ వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో. రోజులో ఒక గంటో, కుదరకపోతే అరగంటో మొక్కలతో గడపండి, ఆరోగ్యంగా ఉండండి, ఆయుష్ని పెంచుకోండి.

0: మీరు విన్న ఆ పాట పలాస చిత్రంలోనిది. గానం సంగీతం రఘు కుంచి, ఉత్తరాంధ్ర జానపదం పాటిది.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు

మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనిరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 నీ వివిధ భారతి 102.8

చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. పిజ్జాలు, బర్గర్లు, చాక్లెట్లు, బిస్కెట్లు, చిప్స్, వీటి పేర్లు చెప్తే చాలు నోట్లో లాలాజలం ఊరిపోతుంటుంది కదా. పెద్దవాళ్ల సంగతేమో కానీ పిల్లలకి మాత్రం ఇట్టే నోరూరుతుంది. ఏ చిన్న పనికైనా లంచంగా వాళ్లకు చాక్లెట్సో బిస్కెట్సో ఇవ్వాల్సిందే. ఎప్పుడో ఒకసారి అయితే పర్వాలేదు, కానీ రోజు అదే పనిగా జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్స్ని స్నాక్స్గానో లంచ్కి రీప్లేస్గానో పెట్టేస్తే మాత్రం ఏమవుతుంది? ఏమవుతుంది అంటే భావితరానికి బాటలు వేయాల్సిన పిల్లల ఆరోగ్యం మీద ఎఫెక్ట్ పడుతుంది. చేతులారా మనమే వాళ్ళకి ఈ అలవాటు చేసినట్లు అవుతుంది. మరి మనమేం చేయాలి? మాట్లాడుకుందాం చాయ్తో హాయ్ కబుర్లో. సోలో బ్రతికే సో బెటర్. ఈ చిత్రం నుండి సిద్ శ్రీరామ్ పాడిన పాట రఘురామ్ గీతానికి ఎస్ఎస్ ధమన్ సంగీతం.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. ఇలా జంక్ ఫుడ్ని పిల్లలకి పెట్టడం వలన పొట్టలో అసౌకర్యం, గ్యాస్, మలబద్ధకంతో పాటు సరైన పోషకాలు లేకపోవడంతో బ్రెయిన్ ఎదుగుదలలో, పిల్లల ఎదుగుదలలో తేడాలు వస్తాయి. ఇంకా ఊబకాయం కూడా వస్తుంది. చదువుకునే టైంలో అయితే క్లాసులో ఏకాగ్రత లోపిస్తుంది, బద్ధకం ఆవహిస్తుంది, రోగనిరోధక శక్తి తగ్గుతుంది. మరి ఏం చేయాలి? ఏం చేయాలంటే ఇంటి ఫుడ్కే ప్రాధాన్యతనిస్తూ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, తృణధాన్యాలు, ప్రోటీన్స్, ఇలా అన్ని రకాల పోషకాలు పిల్లలకు అందేలా చూసుకోవాలి. స్నాక్స్ ప్లేస్ లో పల్లీలు, శనగలు, పాప్కార్న్, డేట్స్, బెల్లం చిక్కీలు, రాగితో చేసిన హెల్దీ స్నాక్స్ పిల్లలకు అలవాటు చేయాలి. అలాగే వారానికి ఒకసారి వాళ్ళకి ఇష్టమైనవి కూడా ఇవ్వాలండోయ్. ఎందుకంటే మనం ఎంత హెల్దీ ఫుడ్ పెట్టినా కూడా ఆ చిన్న మనసులకి చాక్లెట్ తినాలని మనసు లాగుతూ ఉంటుంది. సో అందుకని వారానికి ఒకసారైనా వాళ్ళకి వాళ్ళు తినే ఫుడ్ని పెట్టచ్చు. ఇది ఇలా అలవాటుగా మారి జంక్ ఫుడ్ తినాలి అనేటువంటి హ్యాబిట్ని క్రమంగా తగ్గించిన వాళ్ళం అవుతాం. ఆరోగ్యకరమైన ఆహారాన్ని పెట్టడం వలన ఆరోగ్యంతో పాటు చదువులో కూడా ముందుంటారు పిల్లలు.
1: హలో, ఆజ్ రాత్ మేరే ఘర్ మే పార్టీ.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ నలుమూలలకి చాటి చెప్పిన దర్శక ధీరుడు రాజమౌళి ఎక్కడా లేని విధంగా మాహిష్మతి అనే సామ్రాజ్యాన్ని సృష్టించి చక్కటి సబ్జెక్టుతో ప్రేక్షకుల్ని రక్తికట్టించిన సినిమా బాహుబలి. ఈ సినిమాలో నెక్స్ట్ ఏంటి అనే ఉత్కంఠతతో సినిమా చూస్తున్నంతసేపు కూడా ఎంతో ఆసక్తిగా కొనసాగుతుంది. అయితే బాహుబలి వచ్చినటువంటి సీక్వెల్ రెండు పార్ట్స్ కూడా మనకు తెలుసు. అయితే ఇప్పుడు బాహుబలి 3 కూడా నెక్స్ట్ రాబోతోంది అని సినీ వర్గాల్లో అయితే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. మరి ఈ న్యూస్ తెలియగానే ఎప్పుడెప్పుడా అని ప్రేక్షకులైతే ఈగర్గా ఎదురు చూసేస్తున్నారు. ఈ సినిమా మరి పట్టాలు ఎప్పుడెక్కనుందో చూద్దాం.

0: బాహుబలి చిత్రం నుండి కార్తీక్ దామిని పాడిన పాట విన్నారు. అనంత శ్రీరామ్ గీతానికి ఎంఎం కీరవాణి సంగీతం. ఇది ఈనాటి చాయ్తో హాయ్ కబుర్లో ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 5:50 కావస్తోంది. కొద్ది క్షణాల్లో ఉర్దూలో వార్తలు వింటారు.
1: గద్వాల్

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6:05.
1: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
0: డియర్ కామ్రేడ్ చిత్రం నుంచి ఇప్పుడు ఒక పాట విందాం. సిద్ శ్రీరామ్, ఐశ్వర్య రవిచంద్ గానం చేశారు. రెహమాన్ గీతానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మార్తి ఫణికుమార్. ముఖ్యాంశాలు. కేంద్ర ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ అన్నారు. కాగా నెరవేర్చని మేనిఫెస్టో హామీల విషయంలో కాంగ్రెస్ నాయకులు నిలదీయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. ప్రతిష్టాత్మక మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు హైదరాబాద్ను ప్రపంచస్థాయి నగరంగా మారుస్తుందని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. హ్యామ్ రోడ్లు తెలంగాణ మౌలిక సదుపాయాల రూపురేఖలను మారుస్తాయని రాష్ట్ర రహదారుల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. 2034 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను $1 trillion, 2047 నాటికి $3 trillion లక్ష్యంగా పెట్టుకుని ఒక ప్రతిష్టాత్మక ప్రణాళికను తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్లు శ్రీధర్బాబు ఈరోజు ప్రకటించారు. ముఖ్యాంశాల వివరంగా. కేంద్ర ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, గిరిజన మహిళ అయిన ద్రౌపది ముర్మును భారత రాష్ట్రపతిగా నియమించడాన్ని చారిత్రాత్మక నిర్ణయంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ ప్రముఖంగా ప్రస్తావించారు. హన్మకొండలో గిరిజన సంఘ నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం 5 గిరిజన వర్గాలను ఎస్టీ జాబితాలో

0: తీర్చిందని పేర్కొన్నారు.
1: हम तेलंगाना को एक ऐसी सरकार देंगे जो राष्ट्रवाद के विचारों से खड़ा होगा और जिसकी जड़ें हमारी भारतीय संस्कृति और जो हमारी विचार रही है उस विचार और संस्कृति से हम तेलंगाना के विकास को नया आयाम देंगे. हर नए मतदाता को मतदाता सूची में नाम जोड़ने का काम हमें करना है. हमें केंद्र की योजनाओं को निश्चित रूप से जनता तक पहुँचाने का उसकी जानकारी पहुँचाने का काम हमें करना है.
0: ఇదే సభలో పాల్గొన్న బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు మాట్లాడుతూ గిరిజనులకు వారి జనాభా నిష్పత్తి ఆధారంగా 10% రిజర్వేషన్ అవసరమని పేర్కొన్నారు. కాగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ నెరవేర్చిన మేనిఫెస్టో హామీల విషయంలో కాంగ్రెస్ నాయకులు నిలదీయాలని వరంగల్ ప్రజలకు పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి మాట్లాడుతూ వరంగల్లో భారతీయ జనతా పార్టీకి స్థానికంగా ఎమ్మెల్యేలు ఎంపీలు లేనప్పటికీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతం మౌలిక సదుపాయాల అభివృద్ధికి సుమారు 17,000 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని, ఈ చారిత్రాత్మక నగరం అభివృద్ధికి తన నిబద్ధతను చాటుకుందని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం కొద్దిమంది మాత్రమే ప్రయోజనం చేకూర్చేందుకు ఆర్థిక సామాజిక దోపిడీ ద్వారా తెలంగాణను నాశనం చేసిందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆరోపించారు. జమాలపురం ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం సంపన్న రాష్ట్రాన్ని 28 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టిందని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం సంక్షేమంపై దృష్టి సారించిందని తెలుపుతూ 22,500 కోట్ల రూపాయలు విలువైన 4.5 లక్షల ఇందిరం ఇళ్లను మంజూరు చేయడం, ఆలయ అభివృద్ధికి 2,216 కోట్ల రూపాయలు కేటాయించడం వంటి అంశాలను ఆయన ప్రస్తావించారు.
2: రైతు భరోసా రైతులకు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ముగింపు కార్యక్రమంగా వెదర్ ఫోర్కాస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని దానికి అనుగుణంగా ఒక డ్రై స్పెల్ కనీసం 1-2 రోజులు ఉండేటట్టుగా చూసుకొని ఈ సభని నిర్వహించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ నిర్ణయం చేయడం జరిగింది.
0: ప్రతిష్టాత్మక మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాదిగా నిలుస్తుందని, హైదరాబాద్ను ప్రపంచస్థాయి నగరంగా మారుస్తుందని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. సచివాలయంలో ఉన్నత అధికారులతో భూసేకరణ పునరావాసంపై సమీక్ష జరిపిన మంత్రి అభివృద్ధిని మానవత్వంతో సమతుల్యం చేయాలని చెప్పారు. ఈ ప్రాజెక్టు ప్రజలకు హాని కలిగించకుండా కాలుష్యాన్ని అరికట్టడం, వరదలను నియంత్రించడం, ఆర్థిక పర్యాటక కేంద్రాలను ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకుందని ఆయన హామీ ఇచ్చారు. ఓటర్ల జాబితా సవరణలు సర్వసాధారణమే అయినప్పటికీ గత ప్రభుత్వాలు ఎన్నికల సంఘాలు అర్హులైన ఓటర్లను ఎన్నడూ తమ హక్కులను కోల్పోకుండా చూసుకున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్యంగా ప్రస్తావించారు. సవరణల ముసుగులో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష ఓట్లను ఎంపికగా తొలగిస్తోందని ఆయన ఆరోపించారు. హుస్నాబాద్లోని 61,000 ఓట్లతో సహా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1 కోటి ఓట్లు ప్రస్తుతం ధృవీకరించలేదని పేర్కొంటూ బూత్ స్థాయి అధికారులకు సహకరించాలని ఆయన పౌరులను కోరారు. హ్యామ్ రోడ్లు తెలంగాణ మౌలిక సదుపాయాల రూపురేఖలను మారుస్తాయని రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. నల్గొండ ఎంపీ కుందూరు రఘువీరారెడ్డి క్యాంప్ కార్యాలయం ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ పటిష్టమైన రహదారి మౌలిక సదుపాయాలు గ్రామీణ పట్టణ అభివృద్ధిని వేగవంతం చేయడంతో పాటు స్థానిక ఉపాధిని సృష్టించే పరిశ్రమలను ఆకర్షిస్తాయని వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం @ANews_HVDను ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. 2034 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను $1 ట్రిలియన్గా, 2047 నాటికి $3 ట్రిలియన్గా లక్ష్యంగా పెట్టుకుని ఒక ప్రతిష్టాత్మక ప్రణాళికను తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఈరోజు ప్రకటించారు. పరిపాలనలో మహిళా నేతృత్వంలోని స్వయం సహాయక బృందాలతో సహా క్షేత్రస్థాయి పరిశ్రమల్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం చేర్చడం ద్వారా స్థూల జాతీయ ఉత్పత్తికి రాష్ట్ర వాటాను 10% పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన అన్నారు. విధానాల కొనసాగింపులో పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ప్రముఖంగా ప్రస్తావన చేస్తూ రియల్ టైం ట్రాకింగ్తో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0 మార్పిడి జరుగుతోందని మంత్రి పేర్కొన్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన ఢిల్లీలో వీబీజీ రామ్జీ చట్టం అమలుపై ఉన్నత స్థాయి సమావేశం ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలంగాణ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశం సందర్భంగా మంత్రి సీతక్క ఈ చట్టంపై తెలంగాణకు ఉన్న నిర్దిష్ట అభ్యంతరాలను వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ నిర్వహించిన 40వ ఒలింపిక్ డే రన్ 2026కు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పరుగును జెండా ఊపి ప్రారంభించి పాల్గొన్న వారితో కొద్దిసేపు కలిసిన గౌడ్ క్రమశిక్షణ, ఐక్యత, ఆరోగ్యమైన జీవనం అనే ఒలింపిక్ స్ఫూర్తిని అందరూ అలవర్చుకోవాలని కోరారు. ఫ్రెండ్స్ కాన్సుల్ జనరల్ మేర్ లామి, డిప్యూటీ కాన్సుల్ పాస్కల్ లోరియో పర్యాటక సంస్కృతి వారసత్వ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంపై చర్చించడానికి సచివాలయంలో

తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును కలిశారు. ఫ్రాన్స్లో తెలంగాణ ఘనమైన వారసత్వాన్ని ప్రోత్సహించడానికి ఫ్రెంచ్ సహకారాన్ని మంత్రి వారిని కోరడంతో పాటు సాంస్కృతిక మార్పిడిని మరింత బలోపేతం చేయడానికి ఒక ఉమ్మడి బృందాన్ని ప్రతిపాదించారు. వర్షాల కారణంగా మదిరిలో రద్దయిన రైతు ఆశీర్వాద సభను రేపు సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ శిల్పకళా వేదికలో రైతు భరోసా పంపిణీ సదస్సుగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అధికారులు వెంటనే దీనికి ఏర్పాట్లు చేయాలని సూచించగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల రైతులు తమ తమ రైతు వేదికల నుంచి ఇందులో పాల్గొంటారు. హైదరాబాద్లోని జీఎంఆర్ ఏరోస్పేస్ అండ్ ఇండస్ట్రియల్ పార్క్లో ఫిరాన్ టెక్నాలజీ గ్రూప్ కార్పొరేషన్ మొట్టమొదటి భారతీయ తయారీ కేంద్రాన్ని ప్రారంభించినట్లు జీఎంఆర్ హైదరాబాద్ ఏవియేషన్ ఎస్ఈజెడ్ లిమిటెడ్ ప్రకటించింది. కెనడా, అమెరికా, చైనా తర్వాత ఎఫ్టీజీ తన 4వ గ్లోబల్ హబ్గా విస్తరిస్తున్న కారణంగా అత్యంత ఖచ్చితమైన ఏరోస్పేస్ ఎలక్ట్రానిక్స్లో భారత్కు పెరుగుతున్న ప్రాముఖ్యతను తెలియజెప్తోంది. కార్పొరేట్ యాజమాన్యంలోని అవినీతిని అరికట్టడానికి ఇంజనీరింగ్ బి కేటగిరీ సీట్లకు ఆన్లైన్ కౌన్సిలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ సోమవారం హైదరాబాద్లోని మసాబ్ ట్యాంక్లో ఉన్న ఉన్నత విద్యామండలి కార్యాలయం బయట ఏఎస్ఎఫ్ కార్యకర్తలు నిరసన చేపట్టారు. దీంతో నిరసనలో పాల్గొన్న పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్మూర్లో ఇటీవల చేసుకున్న ఘటనలపై తక్షణమే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని ఎమ్మెల్యే పైడి రాగేష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆర్మూర్లో హిందువుల ఐక్యతా ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్తున్న ఆయన్ను పోలీసులు బిక్కనూర్ టోల్ ప్లాజా వద్ద అడ్డుకుని కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ తన సొంత నియోజకవర్గానికి తను వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకోవడం విడ్డూరంగా ఉందని, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. ప్రజావాణి దరఖాస్తులను సంబంధిత శాఖ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వ నిబంధనల మేరకు సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అన్నారు. ఈ మేరకు నేడు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించి 101 దరఖాస్తులు వచ్చాయని వివరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకపల్లి మండలంలో ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ అంకిత్ ఈరోజు పరిశీలించారు. బీఎల్ఓలు ప్రతి ఇంటిని సందర్శించి అర్హులైన ప్రతి ఓటరుకు ఎస్ఐఆర్ ఫారాలు అందేలా చర్యలు తీసుకోవాలని, దరఖాస్తులను భారత ఎన్నికల సంఘం నిబంధనల మేరకు పూర్తి స్థాయి పారదర్శకతో పరిశీలించి ఎలాంటి పొరపాట్లకు తావివద్దని అధికారులను ఆదేశించారు. అనంతరం ములకపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్య సేవలు, మందుల లభ్యత, పరిశుభ్రత, సిబ్బంది హాజరు తదితర అంశాలను పరిశీలించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కేంద్ర ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ అన్నారు. కాగా నెరవేర్చని మేనిఫెస్టో అమిష విషయంలో కాంగ్రెస్ నాయకులు నిలదీయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. ప్రతిష్టాత్మక మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు హైదరాబాద్ను ప్రపంచస్థాయి నగరంగా మారుస్తుందని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. హ్యామ్ రోడ్లు తెలంగాణ మౌలిక సదుపాయాల రూపురేఖలు మారుస్తాయని రాష్ట్ర రహదారుల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. 2034 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను $1 ట్రిలియన్, 2047 నాటికి $3 ట్రిలియన్ లక్ష్యంగా పెట్టుకుని ఒక ప్రతిష్టాత్మక ప్రణాళికను తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దొద్దిల్ల శ్రీధరబాబు ఈరోజు ప్రకటించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6:20. లేటెస్ట్ హిట్స్ వింటారు. ముందుగా వినబోతున్నటువంటి పాట అమరన్. చిత్రంలోనది రమ్య బెహ్రా, అనురాగ్ కులకర్ణి గానం చేశారు. రామజోగేశ్వరి గీతానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం.

కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట నకాష్ అజీజ్ ఆకాశ గానం చేసిన పాట వినబోతున్నారు. దేవర చిత్రంలోనిది. రామశేఖర శాస్త్రి గీతానికి అనిరుద్ధ రవిచంద్ర సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
2: ఉదయతార.
1: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
2: ఈ అభ్యుదయతార.
1: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
2: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
3: మీట్ ద స్టార్
2: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
1: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై
3: మీట్ ద స్టార్.
4: ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే నాగమణి. లేటెస్ట్ సూపర్ హిట్స్ వింటున్నారు. మోహిత్ చౌహాన్ పాడిన పాట వినబోతున్నారు. బాలాజీ గీతానికి ఏఆర్ రెహమాన్ సంగీతం. చిత్రం పెద్ది.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఇది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్. లేటెస్ట్ సూపర్ హిట్స్ వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట భర్త మహాశయలకు విజ్ఞప్తి చిత్రంలోనిది. కపిల్ కపిలన్ శ్రేయా ఘోషల్ ఆలపించిన పాట. చంద్రబోస్ గీతం, భీమ్ సిసిరులియో సంగీతం.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ.
1: ఇప్పుడు వినబోతున్న పాట బ్యాండ్ మేళం చిత్రంలోనిది. రాము రాథోడ్, అదితి భావరాజు గానం చేశారు చంద్రబోస్ గీతానికి. విజయ్ బుల్గానే సంగీతం.

0: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: లేటెస్ట్ హిట్ సాంగ్స్ లో ఇప్పుడు మీరు వినబోతున్న పాట అనగనగా ఒక రాజు చిత్రంలో నవీన్ పోల్శెట్టి నూతన మోహన్ గాన్ చేసిన పాట. చంద్రబోస్ గీతానికి మికిచి మేర్ సంగీతం.

0: 태그 제이마.
1: మీరింతవరకు లేటెస్ట్ హిట్స్ విన్నారు. మరికొన్ని పాటల్ని 6:50 నుండి 7:05 వరకు వినవచ్చు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నీరాజనం శీర్షికన వెన్నెల ప్రాయోజిత కార్యక్రమం మీరు ఇప్పుడు వింటారు.

0: హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనెలా ప్రోగ్రామ్ విత్ మీ యా ఆర్జే చేతన్. ఉరుకుల పరుగుల జీవితంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. సరైన ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే ముఖ్యంగా నిల్వ ఉంచిన ఆహారాన్ని అసలే తీసుకోకూడదు అంటున్నారు వైద్య నిపుణులు. కొంతమంది గడ్డకట్టిన ఆహారాన్ని అభిరుచితో తీసుకుంటూ ఉంటారు, అయితే ఇది కొంతమందికి తప్పదు. నిల్వ చేసిన ఆహారాన్ని తినడం సులభం, కానీ ఇదే పలు సమస్యలకు దారి తీస్తుందనే విషయం అతి కొద్ది మందికే తెలుసు. మెరుగైన జీవన శైలిని అనుసరించడానికి చాలా కష్టపడాలి, పలు ఆహారపు అలవాట్లను పాటించాల్సి ఉంటుంది. అయితే బిజీ లైఫ్ కారణంగా చాలామంది ప్రజలు ఇలాంటి వాటిని అనుసరించరు. చాలామంది బిజీ లైఫ్లో భాగంగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకుండా నిల్వ ఉంచిన ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు. ఇలా నిల్వ ఉంచిన లేదా గడ్డకట్టిన చల్లటి పదార్థాలు శరీరానికి హానికరం అని మీకు తెలుసా? వంటకాలు రుచికరమైనవి కావచ్చు, కానీ అవి తినడం అనారోగ్యకరమైనవని ఎంతమందికి తెలుసు? వాస్తవానికి ఆహారాన్ని కొంతకాలం పాటు సురక్షితంగా ఉంచడానికి జోడించే పదార్థాలు ఆరోగ్యానికి మంచివి కావు. ఈ ప్రిజర్వేటివ్స్ చాలా డేంజరస్. వీటిని తినడం వల్ల అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉంది. దీనివల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో ఇప్పుడు వెన్నెలా ప్రోగ్రాంలో చేతన్ మీతో చెప్తాడు.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522739. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com.
0: గడ్డకట్టిన ఫ్రిడ్జ్ లో ఉంచిన ఆహారాల్లో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్ అడ్డుపడి ధమనులను ప్రభావితం చేస్తాయి. దీని కారణంగా గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. ఇది మాత్రమే కాదు, శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇది గుండె జబ్బులకు దారితీస్తుంది. అంతేకాదు, క్యాన్సర్ ప్రమాదం కూడా పొంచి ఉంది. గడ్డకట్టిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. రిపోర్ట్స్ ప్రకారం ఫ్రోజన్ హాట్ పదార్థాలు, నాన్ వెజ్ లాంటి ఆహార పదార్థాలను తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం 65% పైగా ఉంది.

0: అంతేకాదు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్కి కూడా కారణమవుతుంది. దేర్ఫోర్ ఫ్రోజన్ ఫుడ్స్ తీసుకోవడం మానేస్తే మంచిదంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. బరువు పెరగడం సాధారణ ఆహారాలతో పోలిస్తే గడ్డకట్టిన ఆహారంలో 2 రెట్లు ఎక్కువ కార్బోహైడ్రేట్స్ కనిపిస్తాయి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో కార్బోహైడ్రేట్స్ పరిమాణం పెరుగుతుంది. దీని కారణంగా మీరు బరువు పెరగడం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అకస్మాత్తుగా బరువు పెరగడం వల్ల మోకాళ్ళ నొప్పులు కూడా వస్తాయి. డయాబెటీస్ ఫ్రోజన్ ఫుడ్స్ ఉపయోగించే పదార్థాలు రుచిగా ఉండేలా చేస్తాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆహారం జీర్ణం కాకముందే ఈ గ్లూకోజ్ చక్కెరగా మారుతుంది. దీని కారణంగా చక్కెర స్థాయి అధికం కావడం ప్రారంభమవుతుంది. అంతేకాదు దీనివల్ల శరీరం మరింత దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. మన ఆహారపు అలవాట్లపైన మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మన ఆహారపు అలవాట్లు మన శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. మన ఆరోగ్యాన్ని శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తినాలి. ఇదే ఉద్దేశంతో చాలామంది రకరకాల డైట్స్ ఫాలో అవుతుంటారు. ఇందుకోసం ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు, ఏవేవో తింటుంటారు. కానీ మన ఇంట్లో దొరికే ఆహార పదార్థాలతోనే ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. మంచి ఆరోగ్యంగా ఉండాలని మన శరీరానికి అన్ని రకాల పోషకాలు అందాలి. అవి ఒకే రకమైన ఆహారం అందించలేదు. కనుక రోజూ తినే ఆహారంలో పండ్లు, కూరగాయలు, పాలు వంటి ఉండాలి. ప్రతిరోజు మనం తినే ఆహారంలో చేర్చుకోవడం ద్వారా రోగాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండొచ్చు. మరి ఆ ఆహార పదార్థాలు ఏంటో జాగ్రత్తగా గమనిద్దామా ఈ వెన్నెల ప్రోగ్రాంలో మీ ఆర్జే చేతంతో.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522730. నంబర్ మరోసారి 0951522703. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com.
0: పెరుగు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ప్రతిరోజు పెరుగును ఆహారంగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బీట్రూట్ బీపీని క్రమబద్ధీకరణ చేస్తుంది. మునగాకు తింటే గ్యాస్ట్రిక్ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. జాంపళ్ళు ఎక్కువగా తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ సోకకుండా అడ్డుకునే శక్తి టమాటోస్కుంది. నేరేడు పళ్ళు తింటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి. మొలల వ్యాధికి బొప్పాయి మంచి మందు. మునక్కాయలు ఆకలిని పెంచుతాయి. సపోటా పళ్ళు మలబద్ధకాన్ని నివారిస్తాయి. దాల్చిన చెక్కకు పంటి నొప్పిని తగ్గించే శక్తి ఉంటుంది. ఆవాలు అజీర్తిని తగ్గిస్తాయి. కమలా ఫలాలు నిమోనియాకి చక్కని మందు. క్యారెట్స్ నరాల బలహీనత నుండి కాపాడతాయి. యాపిల్స్ తింటే నిద్ర బాగా పడుతుందని పరిశోధనలో తేలింది. దానిమ్మ రసం కామెర్లకు మంచి మందుగా పనిచేస్తుంది. ఆవాల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ వృద్ధి చెందుతుంది. జింజర్ అల్లం కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది, మలబద్ధకాన్ని కూడా వదిలిస్తుంది. కీరదోసలో ఉండే సిలికాన్ సల్ఫర్లు శిరోజాలకు మేలు చేస్తాయి. మునగాకు గ్యాస్ట్రిక్ అల్సర్స్ని దరిచేరనివ్వవు. ద్రాక్షలో అధిక పాళ్లల్లో ఉండే బోరాన్ ఆస్టియోపోరోసిస్ రాకుండా కాపాడుతుంది. గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది. బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది. సజ్జల్ని ఎక్కువగా తీసుకుంటే పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది. మామిడి పండుకు మూత్రపిండాల్లోని రాళ్లను కరిగించే శక్తి ఉంటుంది. మూత్రపిండాల వ్యాధులున్న వారికి మొక్కజొన్న మంచి ఔషధం. వెల్లుల్లిపాయ శ్వాసకోశ సమస్యను తగ్గిస్తుంది. అనాస పళ్లలో బ్రోమిలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది, వాపుల్ని తగ్గిస్తుంది. పుచ్చకాయలో ఉండే లైకోపీన్ గుండె చర్మ సంబంధిత వ్యాధుల నుంచి కాపాడుతుంది. ఉలవలు ఊబకాయాన్ని తగ్గిస్తాయి. ఖర్జూరం మూత్ర సంబంధిత వ్యాధుల్ని తగ్గించి మూత్రం సాఫీగా అయ్యేలా చేస్తుంది. ద్రాక్షలో ఉండే ఫైటోకెమికల్స్ కొలెస్ట్రాల్ని దరిచేరనివ్వవు. డియర్ ఫ్రెండ్స్, మన కుకింగ్లో వంటల్లో మసాలా దినుసులు తప్పనిసరిగా వాడుతుంటాం. కూరల్లో వేసే పసుపు, లవంగాలు, మెంతులు, మిరియాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నొప్పి నివారణ, యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు వీటిలో ఎక్కువగా ఉంటాయి. గాయాలను తగ్గించడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఇవి ఉపయోగపడతాయి. రాగి, జొన్న, సజ్జ ఎక్కువగా తిన్నవారు చాలా కాలం ఆరోగ్యంగా జీవిస్తారు. ఈ మిల్లెట్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అలాగే జీర్ణక్రియ

0: అవసరమయ్యే మంచి బ్యాక్టీరియా ఏర్పడటంలో ఇవి ఎంతగానో దోహదపడతాయి. అంతేకాకుండా పేగు క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని కూడా మిల్లెట్స్ తగ్గిస్తాయి. బరువు తగ్గాలని అనుకునే వారికి ఇది మంచి ఆహారం. ఎవరికైనా ఒక్కసారి ఆహారపు అలవాట్లను మార్చుకోవడం అంటే ఇబ్బంది కనుక మెల్లమెల్లగా తినే ఆహారంలో సమతుల్యం ఉండేలా అన్ని పదార్థాలను చేర్చుకోవాలి. ఏ ఆహార పదార్థం కూడా పూర్తిగా మంచిది కాదు, అదేవిధంగా పూర్తిగా చెడ్డది కూడా కాదు. కనుక అతి సర్వత్రా వర్జయేత్ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని మనం రోజు తినే డైట్ను ప్లాన్ చేసుకుంటే సగం వ్యాధుల నుంచి మనల్ని మనం కాపాడుకున్నట్లే. మితాహార పదార్థాలు అలవాటు చేసుకుంటే ఆరోగ్యం మన వెంటే ఉంటుంది. ఎన్ని మంచి మాటలు విన్నారు కదా డియర్ ఫ్రెండ్స్ ఈ వెన్నెలా ప్రోగ్రాంలో. అందుకే రెగ్యులర్గా వింటూ ఉండండి మా వెన్నెలా ప్రోగ్రాం మీ చేతంతో. వచ్చే సెగ్మెంట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522730. నంబర్ మరోసారి 0951522730. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com.
2: మీరు ఇంతవరకు నీరాజనం శీర్షికన వెన్నెల ప్రాయచిత కార్యక్రమం విన్నారు.
3: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
4: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
3: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
4: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: ఈ రోజు రాత్రి 7:15 ఇది మన చట్టం శీర్షికన వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం అంశం గురించి సీనియర్ న్యాయవాది శ్రీ వేముల గౌరీశంకర్రావుతో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి. ఈ కార్యక్రమం ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై 7:15 తప్పకుండా ట్యూన్ చేసుకోండి.

మీరు ఇంతవరకు లేటెస్ట్ హిట్స్ విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో 2026 నాటి రెండవ రక్షణ పురస్కార ప్రదానోత్సవంలో శౌర్య పురస్కారాలు ప్రదానం చేశారు. భారత్ ప్రపంచ ఇన్నోవేషన్ హబ్గా ఎదుగుతోందని, అంతర్జాతీయ భాగస్వామ్యాల నిర్మాణానికి ఇది సరైన అవకాశమని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. దేశంలో ప్రాథమిక, ద్వితీయ, తృతీయ స్థాయి ఆరోగ్య సేవలను విస్తరిస్తూ వైద్య రంగాన్ని బలోపేతం చేశామని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. యుఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో భారత స్టార్ షెట్లర్ కిడాంబి శ్రీకాంత్ రన్నర్అప్గా నిలిచి రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. రాష్ట్రపతి భవన్లో ఈ సాయంత్రం జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2026 నాటి రెండవ రక్షణ పురస్కార ప్రదానోత్సవంలో శౌర్య పురస్కారాలు ప్రదానం చేశారు. ఎయిర్ మార్షల్ తరుణ్ చౌదరి, లెఫ్టినెంట్ జనరల్ నీరజ్ వర్ష్నే, లెఫ్టినెంట్ జనరల్ వికాస్ రోహెల్లా, లెఫ్టినెంట్ జనరల్ హర్బిందర్ సింగ్ వాద్రా, లెఫ్టినెంట్ జనరల్ మోహిందర్ పాల్ సింగ్లు అతి విశిష్ట సేవా మెడల్ అందుకున్నారు. సరిహద్దుల్లో ఉగ్రవాదం, తిరుగుబాట్లను అణిచివేయడంలో సాయుధ దళాలు, కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు చూపిన అసాధారణ ధైర్య సాహసాలకు గుర్తింపుగా ఈ అవార్డులు అందజేశారు. వైమానిక, నౌకాదళ కార్యకలాపాలు, మానవతా దృక్పథంతో చేపట్టిన సహాయక చర్యల్లో ప్రదర్శించిన అసమాన శౌర్యాన్ని కూడా ఈ సందర్భంగా పురస్కారాలతో గౌరవించారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రభృతులు పాల్గొన్నారు. భారత్ ప్రపంచ ఇన్నోవేషన్ హబ్గా ఎదుగుతోందని, అంతర్జాతీయ భాగస్వామ్యాల నిర్మాణానికి ఇది సరైన అవకాశమని కేంద్ర

0: శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. బ్రిక్స్ వాణిజ్య పరిశ్రమల సమాఖ్య ప్రతినిధి బృందం ఈరోజు న్యూఢిల్లీలో మంత్రితో సమావేశమైంది. ఇన్నోవేషన్, స్టార్టప్లు, ఎమర్జింగ్ టెక్నాలజీస్, పరిశోధనల్లో బ్రిక్స్, బ్రిక్స్ ప్లస్ దేశాల మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై వారు చర్చించారు. ఈ సందర్భంగా డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, అంతరిక్షం, బయోటెక్నాలజీ, కృత్రిమ మేధస్సు, డీప్ టెక్నాలజీ రంగాల్లో భారత్ అద్భుతమైన ప్రగతి సాధించిందన్నారు. భారతదేశ ప్రాధాన్యతలకు అనుగుణంగా నిర్దిష్ట ప్రతిపాదనలతో కలిసి పనిచేయాలని బ్రిక్స్ ప్రతినిధి బృందాన్ని కోరారు. తన సీషెల్స్ పర్యటన ఎంతో ఫలప్రదంగా సాగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సీషెల్స్ 50వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనడంపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. తమపై చూపిన ఆదరాభిమానాలకు గాను సీషెల్స్ అధ్యక్షులు డాక్టర్ ఫ్యాట్రిక్ హెర్మనీకి, అక్కడి ప్రభుత్వానికి, ప్రజలకు మోదీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. గత 50 ఏళ్లుగా ఇరుదేశాల మధ్య నమ్మకం, పరస్పర పురోగతితో సంబంధాలు కొనసాగాయని, రాబోయే 50 ఏళ్లు ఆవిష్కరణలు, సుస్థిరత, ఉమ్మడి శ్రేయస్సుకు చిహ్నంగా నిలుస్తాయని సామాజిక మాధ్యమంలో మోదీ పేర్కొన్నారు. రక్షణ రంగంలో కొత్త నిబంధనల వల్ల సరికొత్త సాంకేతికత, వ్యవస్థల ఉత్పత్తి, సైన్యంలోకి వాటి చేరిక వేగవంతమవుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు డిఆర్డీఓ ఆర్థిక అధికారాల వికేంద్రీకరణ నిబంధనలను ఆయన విడుదల చేశారు. వివిధ స్థాయిల్లో క్రియాశీల అధికారాలు పెంచడం, ప్రయోగాలు, పరీక్షల కోసం ప్రత్యేక నిధులను కేటాయించడం వంటి కీలక మార్పులు ఇందులో ఉన్నాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజ్నాథ్ సింగ్, ఈ నిబంధనల వల్ల పరిశ్రమలు, విద్యా సంస్థలతో భాగస్వామ్యాన్ని పటిష్టం చేస్తూ ఆత్మ నిర్భర్ భారత్ రక్షణ సన్నద్దతకు దోహదపడుతుందన్నారు. వ్యూహాత్మక పరిశోధన, అభివృద్ది ప్రాజెక్టుల సమర్థత, జవాబుదారీతనం సకాలంలో అమలును పెంచడానికి సంస్కరణలు చేపట్టినట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రక్షణ శాఖ సిబ్బంది అధిపతి జనరల్ ఎస్ఎన్ రాజా సుబ్రమణి, డిఆర్డీఓ చైర్మన్ రాజేష్ కుమార్ సింగ్ పాల్గొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశంలో ప్రాథమిక, ద్వితీయ, తృతీయ స్థాయి ఆరోగ్య సేవలను విస్తరిస్తూ వైద్య రంగాన్ని బలోపేతం చేశామని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన 16వ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ సదస్సులో మాట్లాడుతూ ఆయన, ప్రజలకు ప్రాథమిక వైద్యం అందించే తొలి కేంద్రాలుగా దేశవ్యాప్తంగా 1,86,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం ప్రాథమిక, ద్వితీయ వైద్య కేంద్రాల అనుసంధానాన్ని మెరుగుపరిచామన్నారు. అలాగే వెనుకబడిన, వైద్య సేవలు సరిగా అందని జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి దేశంలో కొత్తగా 23 ఎయిమ్స్, 157 కంటే ఎక్కువ వైద్య కళాశాలలు నిర్మించి తృతీయ శ్రేణి వైద్య సంరక్షణను బలోపేతం చేశామని నడ్డా వివరించారు.
1: The National Health Authority and PM Jai Pradhan Mantri Jan Arogya Yojana has expanded the health facility and made it accessible and affordable throughout the length and the breadth of the country and incorporates 62 crore people and now India is the world's largest digital public infrastructure healthcare.
0: పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ వైపు మరింత ముందుకు సాగడానికి అనుకూల పరిస్థితులున్నాయని ఆ శాఖ పేర్కొంది. రాబోయే 2 రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, కేరళలో, అలాగే రాబోయే 3 రోజుల్లో బీహార్, ఒడిశా, కోస్తా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో సహా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అండమాన్ నికోబార్, జమ్మూకాశ్మీర్, ఉత్తరాఖండ్ పరిసరాల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులు, పిడుగుపాట్లు పడతాయని హెచ్చరించింది. అలాగే ఢిల్లీ, హర్యానా, బీహార్, ఉత్తరప్రదేశ్లో

రేపటి వరకు వడగాల్పులు వీచే అవకాశం ఉందని కూడా ఐఎండీ తెలిపింది. యుఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో భారత స్టార్ షెట్లర్ కిడాంబి శ్రీకాంత్ రన్నరప్గా నిలిచి రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఈరోజు జరిగిన ఫైనల్ పోటీలో చైనీస్ తైపీకి చెందిన సూ లింగ్ యాంగ్ చేతిలో 15-21, 21-16, 9-21 స్కోర్తో శ్రీకాంత్ ఓటమి పాలయ్యారు. ఆయన చివరిసారిగా 2017లో బీడబ్ల్యూఎఫ్ సూపర్ సిరీస్ కింద ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ను గెలుచుకున్నారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పటి వరకు ఆయనకు అంతర్జాతీయ టైటిల్ ఏదీ దక్కలేదు. దేశ సమగ్రాభివృద్దికి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల స్థాపన ప్రస్తుత కాలపు అవసరమని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ పేర్కొన్నారు. ఇది రైతులు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలు, యువతకు సుస్థిర వృద్దిని చేకూరుస్తుందని అన్నారు. యువత ఉద్యోగాలు వెతికేవారిగా కాకుండా ఉద్యోగాలు సృష్టించేవారిగా ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు. ఫర్వణిలో వసంతరావు నాయక్ మరఠ్వాడా కృషి విద్యాపీఠ్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ కళాశాలలో ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తుల పరిశ్రమల క్రమబద్దీకరణ పథకం కింద ఏర్పాటు చేసిన కామన్ ఇంక్యుబేషన్ సెంటర్ను ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడారు. పంట చేతికొచ్చిన తర్వాత జరిగే నష్టాలను తగ్గించవలసిన అవసరం ఎంతైనా ఉందని, వ్యవసాయ ఉత్పత్తుల విలువను పెంచడానికి ఫుడ్ ప్రాసెసింగ్ను ప్రోత్సహించాలని ఆయన పునరుద్ఘాటించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలోని రాష్టపతి భవన్లో 2026 నాటి రెండవ రక్షణ పురస్కార ప్రదానోత్సవంలో శౌర్య పురస్కారాలు ప్రదానం చేశారు. భారత్ ప్రపంచ ఇన్నోవేషన్ హబ్గా ఎదుగుతోందని, అంతర్జాతీయ భాగస్వామ్యాల నిర్మాణానికి ఇది సరైన అవకాశమని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. దేశంలో ప్రాథమిక, ద్వితీయ, తృతీయ శ్రేణి ఆరోగ్య సేవలను విస్తరిస్తూ వైద్య రంగాన్ని బలోపేతం చేశామని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7:15.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఇది మన చట్టం, వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం అంశం గురించి సీనియర్ న్యాయవాది శ్రీ వేముల గౌరీశంకర్ రావుతో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన. ఈరోజు వినియోగదారుల పరిరక్షణ చట్టం 2019 ఈ అంశం గురించి మనకు వివరించడానికి ప్రముఖ హైకోర్టు సీనియర్ న్యాయవాది, తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్య గౌరవ అధ్యక్షులు శ్రీ వేముల గౌరీశంకరరావు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గౌరీశంకరరావు గారు నమస్కారం అండి.
1: నమస్కారం
0: సార్.

0: ముఖ్యంగా 2019 వినియోగదారుల పరిరక్షణ చట్టం ఎలాంటి హక్కులు కల్పిస్తుంది, ఏ ఏ ఫీల్డ్స్లో, అది ఇన్సూరెన్స్ రంగం కావచ్చు, ఫార్మర్స్ కావచ్చు, హెల్త్ రంగం కావచ్చు, ఎలాంటి వారికి ఎలాంటి పరిరక్షణ ఇవ్వబడింది అనే విషయాలు తెలియజేస్తారా?
1: అలాగే మీకు, మనకు భారతదేశము గ్రామీణ ప్రాంతంలో ఎక్కువ మంది జనాలు ఉంటారు, ఎక్కువ మంది వ్యవసాయం మీద ఆధారపడతారు. సో వ్యవసాయం చేసి వ్యవసాయదారులు కూడా ఈ వినియోగదారుల రక్షణ చట్ట ప్రకారం వాళ్ళు కూడా వినియోగదారులు ఇస్తారండి. ఎందుకంటే చాలా సందర్భాల్లో రైతులు ఆరోపణ ఏంటంటే, మేము కొన్న విత్తనాలు సరిగా లేదు, అది కల్తీ విత్తనాల వల్ల మాకు పంట నష్టం జరిగిందని చెప్పేసి చాలా కేసులు రావటం జరుగుతుంది. నేనే దాదాపు 100 కేసులో ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. సహజంగా ఏంటంటే వీళ్ళు కొన్ని లోపాలు జరుగుతుంటాయి, రైతులకి అంత అవగాహన ఉండదు కాబట్టి ఈ నష్టం జరిగిన తర్వాత లాస్ట్లో వచ్చి కోర్టుకు వచ్చి కందుమూరు కమిషన్కి వచ్చేసి న్యాయం అడుగుతుంటారు. ఇప్పుడు రైతులు సాధారణంగా విత్తనాలు కానీ ఎరువులు కానీ పురుగు మందులు కానీ ఏమైనా కొంటే వాళ్ళు బిల్లు తీసుకోండి, బిల్లు తీసుకుని జాగ్రత్త పరచుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు విత్తనాలు వేస్తే, సపోజ్ ఉదాహరణకు మనం పత్తి విత్తనాలు వేసారనుకుందాం, పత్తి విత్తనాలు ఏ విత్తనాలు వేసినప్పుడు ముందు మొలకెత్తుతుంది, దాన్ని జర్మినేషన్ అంటారు. చాలా సందర్భాల్లో జర్మినేషన్ సరిగా రాదు, కొన్ని కంపెనీస్ 90% 95% దాకా వస్తాయి, కానీ 70% 60% 50% అంటే మొలకెత్తడం తక్కువ ఉంటే ఇమీడియట్గా అప్పుడే మనం కంప్లైంట్ ఇవ్వాలి కంపెనీ వాళ్ళకి కానీ, లేకపోతే అగ్రికల్చర్ అథారిటీస్ ఉంటారు, అగ్రికల్చర్ ప్రతి మండలంలో అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు, వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వాలి. ఇస్తే వాళ్ళు వచ్చి ఇన్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. చాలా సందర్భాలు ఏంటంటే జర్మినేషన్ మొలక బాగా నెత్తుతుంది, తర్వాత గ్రోత్ ఉంటుంది, మొక్కలు పెరగటం, ఆ మొక్కలు గ్రోత్లో కూడా చాలా సందర్భంలో డిఫెక్ట్ ఉంటాయి. ఎందుకంటే మొక్కలు స్టంటెడ్ గ్రోత్ ఉంటుంది, ఆకులు ముడుచుకుపోతుంటాయి, కాండాలు సన్నబడిపోతుంటాయి, సో గ్రోత్ సరిగా ఉండదు. చాలా ఇంకో కొన్ని సందర్భాలు అంటే బాగానే ఎదుగుతూ ఉంటుంది చెట్లు, పూలు కూడా పడిపోతుంటాయి. ఇప్పుడు పూలు ఫ్లవర్స్ వచ్చిన తర్వాత కదా పాలినేషన్ అయ్యి తర్వాత కాయలు అవుతాయి, సో ఆ స్టేజ్లో పడిపోతుంటాయి. కాబట్టి ఆ గ్రోత్ సరిగా లేకపోయినా ఆ స్టేజ్లో కానీ, తర్వాత పూలు పిందెలు వచ్చే టైంలో కూడా చాలా పడిపోతుంటాయి. ఆ సందర్భంలో కూడా మనము అప్రాపరేట్ టైంలోనే మనము టైం వేస్ట్ కాకుండా మన అగ్రికల్చర్ అథారిటీస్కి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తారండి. ఇన్స్పెక్షన్ చేసి ఫీల్డ్ ఫిజికల్గా ఏ విధంగా ఉంది, తర్వాత దాని లోపం ఏమిటి అది ట్రై చేస్తారు. తర్వాత కొన్ని సందర్భాలు గ్రోత్ బాగానే ఉంటుంది, సపోజ్ మనకు వరి వేస్తాం అనుకోండి, వరి ఒక రకం వరి వేస్తే 3-4 సీడ్స్ కలిసి ఉంటుంది, అట్లా విత్తనాలు ప్యాడీలో 3-4 ప్యాడీలు కలిసి వస్తాయి, అప్పుడు అన్ని ఒకేసారి పంటకు రావు, ఒకటి ముందు వస్తుంది ఒకటి వెనక వస్తుంది, సో ఒకటి వెరైటీ ఉంటుంది ఇంకో అడ్మిక్స్డ్ ఉంటుంది, దాన్ని 3-4 వెరైటీస్ కలిసి ఉంటాయి ప్యాడీలో, సో ఒకటే టైం రాదు. కాబట్టి ఈ సందర్భాలు ఎప్పుడైతే మనం ఆ లోపాన్ని కానీ మనం కనిపెడతామో మన దృష్టికి వస్తుందో వెంటనే అప్రాపరియేట్ టైంలో అథారిటీస్ కంప్లైంట్ ఇవ్వాలి. అలాగే కూరగాయలు ఉంటాయి, మనకు ఫ్లవర్స్ ఉంటాయి, వ్యవసాయానికైతే అగ్రికల్చర్ ఆఫీసర్ అంటారు, అదేవిధంగా ఈ వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ హార్టికల్చర్ ఆఫీసర్ ఉంటారు, వాళ్ళకి అప్రాపరియేట్ టైంలో కంప్లైంట్ ఇవ్వాలి. అదేవిధంగా కంపెనీస్ దృష్టి కూడా తీసుకురావాలి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ అధికారులు వచ్చి ఆ కంపెనీ వాళ్ళకి నోటీస్ జారీ చేసి వాళ్ళ సమక్షంలో ఈ ఫిజికల్కి ఇన్స్పెక్షన్ చేస్తారు. ఫిజికల్గా గ్రోత్ అసలు జర్మినేషన్ ఎంతవరకు వచ్చింది, ఆ తర్వాత గ్రోత్ ఎలా ఉన్నది, పూలు కానీ ఏమైనా పడిపోతున్నాయా, లేకపోతే ఈల్డ్ ఎంత వచ్చింది. ఒక్కొక్కసారి సపోజ్ ఒక పత్తి విత్తనాలు అనుకోండి, వాడు క్వింటాల్కి ఒక ఎకరానికి 20 క్వింటాల్స్ వస్తాయని చెప్పేసి ప్రామిస్ చేస్తారు, దాంట్లో రాస్తారు, ఇక రెండో మూడో వస్తుంది ఆగిపోతాయి. సో మిరప పంట ఉంటుంది, మిరప వేస్తే 3-4 సార్లు పికింగ్ చేస్తారు, పంట తీసుకుంటారు, అది కూడా తక్కువ వస్తుంది. అప్రాపరేటివ్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళకి నోటీస్ ఇచ్చి వాళ్ళ సమక్షంలో చేస్తారు. అవసరం అనుకుంటే ఈ శాంపిల్స్ తీసుకుని లీవ్స్ కానీ అంటే ఆకులు ఉంటాయి కదా వాటిని తీసుకొని, సీడ్స్ మిగిలిపోతే ఆ సీడ్స్ కానీ తీసుకొని అగ్రికల్చర్ యూనివర్సిటీకి పంపించేసి, లేకపోతే రీసెర్చ్ సెంటర్స్ ఉంటాయి రకరకాల రైస్ రీసెర్చ్ సెంటర్స్ కానీ రకరకాల వాటికి అధారిటీ ఉంటాయి రీసెర్చ్ సెంటర్స్కి పంపించి వాళ్ళు టెస్ట్ చేసి అప్పుడు వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు, ఈ జర్మినేషన్లో ఎంత జెనటిక్ ప్యూరిటీ ఉందా సరిగా లేదా, లేకపోతే జర్మినేషన్ తక్కువ ఉందా, ఏ తక్కువ ఉంది, ఎందుకు తప్పు వచ్చింది, ఎందుకు నష్టం అవుతుందని చెప్పేసి వాళ్ళు ఇస్తారు సార్. సో అది సైంటిఫిక్గా మనకి ఎవిడెన్స్ ఉంటుంది. అదేవిధంగా కన్జూమర్ ఫారం కొందరు డైరెక్ట్గా వెళ్తారు కేసులు, అది క్రాప్ ఉన్నప్పుడే కన్జూమర్ ఫారం వెళ్ళాలి. క్రాప్ అయిపోయిన తర్వాత, సీజన్ అయిపోయిన తర్వాత, చెట్లు పీకేసిన తర్వాత పోతే కష్టమవుతుంది. అప్పుడు అవసరం అనుకుంటే అడ్వకేట్ కమిషన్ అపాయింట్ చేస్తారు, అవసరమైతే ఒక సైంటిస్ట్ని అపాయింట్ చేస్తారు, వాళ్ళు వెళ్ళి ఫిజికల్గా వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసి ఇప్పుడు ఎంత ఎట్లా ఏ స్టేజ్లో ఉన్నది, ఏమైనా ఫ్రూట్స్ ఉన్నాయా లేవా, పంటలు ఉందా లేదా, అన్ని చూసి రిపోర్టు ఆ ప్లాంట్స్ ఉన్నప్పుడే ఇన్స్పెక్షన్ చేస్తే దాని బేసిస్కి రిపోర్ట్ ఇస్తారు. అది సైంటిఫిక్గా ఉంటే 100% వినియోగదారులు ఈ రైతులు నష్టపరిస్థితి తప్పనిసరిగా పొందడానికి అవకాశం ఉంటుంది.
0: బాగుంది గౌరీశంకర్ గారు, మీరు అన్నట్టు రైతు ఏ స్థాయిలో పంట ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆ తేడాన్ని కానీ గమనించి అప్పుడే వెంటనే ఫిర్యాదు చేస్తే డెఫినెట్ గా చట్టం ప్రకారం ఏ లాభం జరగాలో ఆ లాభం జరగాలి, చివరి వరకు వేచి చూడొద్దని చెప్తున్నారు. అలాగే ఇప్పుడు రైతులతో పాటు ముఖ్యంగా ఇటీవల ఎక్కువగా వింటున్నాం, ఇది హెల్త్ ఇన్సూరెన్స్ పరంగా కానీ లైఫ్ ఇన్సూరెన్స్ పరంగా కానీ చాలా మంది తీసుకోవడానికైతే ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు.

0: కానీ క్లెయిమ్ ఇచ్చే విషయంలో క్లెయిమ్ తిరస్కరించబడము, మా క్లెయిమ్ రిజెక్ట్ అయిందని నష్టపోయామని చెప్పడము, అది లైఫ్ ఇన్సూరెన్స్ అయినా హెల్త్ ఇన్సూరెన్స్ అయినా చాలా మంది నష్టపోతుంటారు. మరి అలాంటి విషయాలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు ఉంటారు?
1: సో ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే ప్రతి వ్యక్తి కూడా వినోదాడైతారండి. మనకు కందుమూరు ప్రొటెక్షన్ యాక్ట్ లో సేవలోని నిర్వచనం ఇచ్చారు, దానికి ఇన్సూరెన్స్ అనేది కూడా ఒక సేవ కిందకు వస్తుంది. సో దీంట్లో ఇన్సూరెన్స్ అనేది, దాంట్లో రకరకాల ఇన్సూరెన్స్ పాలసీస్ ఇస్తారు. మనకు జీవిత బీమా అంటే లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది, అలాగే జనరల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. తర్వాత జనరల్ ఇన్సూరెన్స్ లో కూడా మనకు మన వాహనాలకి, టూ వీలర్ కావచ్చు, కార్ కావచ్చు, రకరకాల మోటార్కి ఇన్సూరెన్స్ ఇస్తారు. అలాగే ఫ్యాక్టరీస్ ఉంటాయి, ఫ్యాక్టరీస్కి ఫైర్ పాలసీస్ ఇస్తారు. అలాగే మనకు రైతులు కొందరు ఏంటంటే ఫిష్ పాండ్స్ ఇస్తారు, ఆక్వాకల్చర్ పాలసీస్ ఇస్తారు, అలా రకరకాల పాలసీస్ ఇస్తారు. సో మనకు మోటారు వెహికల్ యాక్ట్ ప్రకారం మోటారు రోడ్ యాక్సిడెంట్ జరిగి చనిపోయి లేకపోతే దాంట్లో కాళ్ళు చేతిరిగితే ఆ మోటార్ వెహికల్స్ యాక్ట్ కింద ఇచ్చే ఇన్సూరెన్స్ మనకు రాదు. అది కాకుండా మిగతా అన్ని పాలసీస్ దీంట్లో వస్తాయి. అదేవిధంగా మనకు హెల్త్ పాలసీస్, మెడిక్లెయిమ్ పాలసీస్ ఇవన్నీ కూడా దీంట్లో వస్తాయి. అలాగే చాలా మంది ఎంప్లాయీస్ ఉంటారు. ఎంప్లాయీస్ ఏం చేస్తారంటే వాళ్ళకి వాళ్ళ యజమాని ఈ ఎంతమంది ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి ఆ యజమాని పాలసీ తీసుకుంటారు. గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటాయి, అలాగే కొన్ని జనతా పాలసీస్ ఉంటాయి. జనతా పాలసీ అంటే మనం 1000 రూపాయలు 100 రూపాయలు కడితే ఒకటేసారి కట్టచ్చు. అలాగే కొంతమంది ఇప్పుడు బ్యాంకులో సేవింగ్స్ బ్యాంక్ ఎస్బీఐ అకౌంట్లో ఉంటుంది, వాళ్ళకి ఎస్బీఐ అకౌంట్ హోల్డర్ అయినప్పుడు కూడా వాళ్ళకి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. సపోజ్ ఒక బ్యాంక్ అకౌంట్ హోల్డర్ చనిపోతే ఆయనకి బ్యాంక్ అకౌంట్ హోల్డర్ కాబట్టి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. అవి కూడా ఎన్ని రకరకాల ఇన్సూరెన్స్ పాలసీస్ అని తీసుకునే ప్రతి వ్యక్తి కూడా వినోదాడైతాడండి. చాలా సందర్భం మనకు ఉదాహరణ మీకు రెండు రకాల కేటగిరీ చేయొచ్చు, ఈ జనరల్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్. లైఫ్ ఇన్సూరెన్స్ లో పాలసీ తీసుకున్నప్పుడు జనరల్ ఏంటంటే ఏజెంట్స్ మన ఎంటబడతారు. ఇన్సూరెన్స్ ప్రపోజల్ ఫార్మ్ ఉంటుంది, పాలసీ తీసుకునే ముందు ప్రపోజల్ ఫార్మ్ ఒకటి ఉంటుంది. ఆ ప్రపోజల్ ఫార్మ్ దాదాపు చాలా కండిషన్స్ ఉంటాయండి, చాలా చిన్న చిన్న క్లాజెస్ ఉంటాయి, అక్షరాలు చాలా చిన్నగా ఉంటాయి. దాదాపు 99% ఎవరు చదవలేరు, చదివిన కానీ మనకు అర్థం కాదు, అంత మైన్యూట్ క్లాజెస్ ఉంటాయి. అది మీరు సంతకం చేసారు, మీరు ఫిల్అప్ చేస్తూ ఉంటారు. దాంట్లో ఏంటంటే ఇప్పుడు పళ్ళు ఉన్నాయి, కొన్ని ఎన్ని పళ్ళు ఉండి పళ్ళు ఊడిపోయినా ఉంటుంది, లేదా లేడీస్ అనుకోండి ప్రెగ్నెంట్ లేడీ అని ఉంటుంది, లేకపోతే మెడికల్ హిస్టరీ గతంలో ఏమైనా డిసీజ్ ఏమైనా ఉన్నాయని అడుగుతారు, లేకపోతే ఇంతకుముందు వేరే పాలసీస్ ఏమైనా ఉన్నాయి, ఇన్సూరెన్స్ పాలసీ ఉన్నాయని అడుగుతారు. ఆ తర్వాత ప్రీవియస్ హెల్త్ కండిషన్స్ అడుగుతారు, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ఇన్కమ్ ప్రూఫ్, ఎన్ని రకరకాలుగా ఉంటాయి. చాలా మందికి ఏం తెలియదు, సార్ మీరు సైన్ చేయండి మేము ఫిల్అప్ చేస్తూ ఉంటారు, అది పాలసీ అయిపోతుంది. ఉదాహరణకి చెప్తాను అనుకోండి, ఇప్పుడు పాలసీ తీసుకున్న తర్వాత దురదృష్టవశాత్తు పాలసీ తీసుకున్న చనిపోతాడు, చనిపోతే వైఫ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తుంది. వాళ్ళు ఏం చెప్తారంటే ఇన్వెస్టిగేట్ చేస్తారు, ఇన్వెస్టిగేషన్ పంపిస్తారు. ఇన్వెస్టిగేషన్ పంపించి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మీకు ఈ పాలసీ తీసుకోవడానికి ముందు వేరే ఇంకా 2-3 పాలసీస్ ఉన్నాయి, మీరు తీసుకున్నారైనా మాకు చెప్పలేదు కాబట్టి మీరు సప్రెస్ చేశారు కాబట్టి ఈ పాలసీ వ్యాల్యూడ్గా చాలా రిజెక్ట్ చేస్తారు. అదేవిధంగా చాలా సందర్భాల్లో హెల్త్ సంబంధించిన విషయాలు, ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ అంటారు, ఈ ప్రపోజల్ పెట్టేటప్పుడు అంటే పాలసీ కంటే ముందు మనం ప్రపోజల్ ఇవ్వాలి, ప్రపోజల్ ఫిల్అప్ చేయాలి, అన్ని ఇన్ఫర్మేషన్ పూర్తి చేయాలి. మెజారిటీ పాలసీ హోల్డర్స్కి ఎవరు తెలియదు, సింపుల్గా సంతకం చేస్తారు, ఏజెంట్ సంతకం తీసుకుంటారు. ఆ కాలమ్స్ అన్ని చదవరు, చదివిన అర్థం కాదు, మేము ఫిల్అప్ చేస్తూ ఉంటారు, అయిపోతుంది. ఈ చనిపోయిన తర్వాత వాళ్ళు ఇంటికి వస్తారు, ఈ వైఫ్ ఎవరో ఉంటారు, ఈ చాలా ఇన్వెస్టిగేటర్ వచ్చేసి చాలా డీటెయిల్స్ అడుగుతారు, మీ ఇంట్లో ఏమైనా సంబంధించిన ఏ కాగితాలు తీసుకోమని చెప్తారు. చాలా సందర్భాలు ఏంటంటే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ అంటే గతంలో పాలసీ తీసుకోవడానికి ముందు ఈయనకు వేరే జబ్బులు ఉన్నాయి, అది మాకు చెప్పలేదు, చెప్పకుండా పాలసీ తీసుకున్నారు కాబట్టి హౌ టర్మ్స్ అండ్ కండిషన్స్ వైలేట్ చేసి మమ్మల్ని మిస్లీడ్ చేసి ఆ పాలసీ
0: కాబట్టి మీకు
1: ఈ పాలసీ చెల్లదు, ఈ కాంట్రాక్ట్ ఇస్ విషియేటెడ్ అని ఆ గ్రౌండ్ మీద రిజెక్ట్ చేస్తుంటారు. చాలా సందర్భాలు ఏంటంటే ఇప్పుడు బీపీ ఉంటుంది, డయాబెటీస్ ఉంటుంది, నవేటిస్ ఈ కాలంలో ఏంటంటే అసలు డిసీజే కాదు, లైఫ్ స్టైల్ డిజార్డర్స్
0: కరెక్ట్
1: కాబట్టి అది ఒకటి ఉంటుంది. అట్లా చేస్తుంటారు. చాలా సందర్భాలు అసలు పేషెంట్కి తెలియదు, అసలు జబ్బులు ఉన్న సంగతి కూడా ఉండదు, తెలియదు. సపోజ్ మనకు లివర్ డిసీజ్ అనుకోండి, లివర్ డ్యామేజ్ అయితే అది అసలు ఎప్పుడు వచ్చింది కూడా తెలియదు. ఫర్ లివర్ డ్యామేజ్ కంటే కనీసం 5 నుంచి 10 సంవత్సరాలు కూడా పడుతుంది, మనకు తెలియదు, పేషెంట్ ఉన్న సంగతి కూడా తెలియదు. కాబట్టి పేషెంట్ తెలియదు, చాలా సందర్భాలు తెలియదు. కాబట్టి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయాలి, వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయాలి ఈ పేషెంట్కి గతంలో ఏం డిసీజ్ ఉంది, ఏ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు, ఏ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకున్నారు, ఆ ప్రిస్క్రిప్షన్స్ ఏమున్నాయి, ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ ఏమున్నాయి, డాక్టర్ ఇచ్చిన కేస్ షీట్ ఏముంది, డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్ ఉందా, డాక్టర్ అఫిడవిట్ ఏమైనా ఇచ్చాడా, ఇవన్నీ ఉంటేనే దట్ ఇస్ కాల్డ్ కాంటెంపరేనియస్ ఎవిడెన్స్ అంటారు. ఈ ఆధారాలన్నీ ఉంటేనే అది బేస్ చేసుకుని వాళ్ళు రిజెక్ట్ చేయాలి. ఏం లేకుండా సింపుల్గా డయాబెటీస్ ఉందను అదను బ్లడ్ టెస్ట్ చేసుకున్నాను చెప్పేసి రిజెక్ట్ చేస్తుంటారు. సో ఈ కాంటెంపరేనియస్ ఎవిడెన్స్ లేకుండా సింపుల్ గా అజంప్షన్స్ ప్రజెన్స్ మీద వాళ్ళు రిజెక్ట్ చేస్తారు లేదు. 100,000 కేసులు కందుమూరు కోర్టులో వచ్చేసి గెలిచిన సందర్భాలు ఉన్నాయి. ఇంకొక ఉదాహరణ చెప్తాను మీకు. ఇప్పుడు మనకు ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళందరూ కూడా శాలరీ సేవింగ్స్ స్కీమ్ కింద పాలసీ తీసుకుంటారు. అంటే ఏంటి, మీ ఎంప్లాయర్ మన జీతం నుంచి కట్ చేసి, ప్రీమియం కట్ చేసి ప్రతి నెల ఇన్సూరెన్స్ కంపెనీ పంపిస్తుంటారు. ఇక్కడ ఇన్సూరెన్స్ కంపెనీకి మన ఎంప్లాయర్కి యజమానికి వాళ్ళకి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. మన దగ్గర ఆథరైజేషన్ లెటర్ తీసుకుంటారు.

0: ఎంప్లాయీ దగ్గర ఉద్యోగి దగ్గర మా బాసు నా జీతంలో కట్ చేసి ప్రతి నెల ఇన్సూరెన్స్ కంపెనీకి పంపించవచ్చు అని ఒక ఆథరైజేషన్ లెటర్ ఇస్తాం మనం. దాన్ని బేస్ చేసుకుని ప్రతి నెల కూడా ఎంప్లాయర్ డిడక్ట్ చేసి శాలరీ డిడక్ట్ చేసి ఎంప్లాయర్ ఇన్సూరెన్స్ కంపెనీకి పంపించాలి. చాలా సందర్భాల్లో ఈ ప్రీమియం డిడక్ట్ చేయరు, లేకపోతే డిడక్ట్ చేసినప్పుడు కూడా ఇన్సూరెన్స్ కంపెనీకి పంపించరు. ఏదో రకరకాల కారణాల నుంచి ఎంప్లాయర్ తప్పు ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ఏదో గ్రౌండ్ మీద చనిపోతారు, యాక్సిడెంట్ అయిపోతుంది కొన్ని చనిపోతారు. చనిపోతే అప్పుడు వాళ్ళ వైఫ్ వచ్చేసి క్లెయిమ్ చేస్తే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు వచ్చి నో, గత 6 నెలల నుంచి మాకు ప్రీమియం రావట్లేదు, పాలసీ ల్యాప్స్ అయింది, యాక్సిడెంట్ చనిపోయిన టైంకి ల్యాప్స్ అయింది కాబట్టి మేము ఇన్సూరెన్స్ అమౌంట్ పే చేయము అని రిజెక్ట్ చేస్తారు. ఇది తప్పు అని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మాస్టర్ సర్వెంట్ ఉంటారు. ఇక్కడ మాస్టర్ అంటే ఈ ఇక్కడ ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఎంప్లాయర్ ఒక సర్వీసెస్ హైర్ చేశారు. సో ఇక్కడ వాళ్ళ ఏజెంట్ కింద లెక్క, మీ ఏజెంట్ మాస్టర్ తప్పు చేస్తే, ఆ ఎంప్లాయర్ తప్పు చేస్తే ఎంప్లాయీ వైఫ్, ఎంప్లాయీ సరే వీళ్ళ హస్బెండ్ కానీ వీళ్ళు సఫర్ కావడానికి వీలు లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఈ మధ్య మన స్టేట్ కమిషన్లో కూడా దాదాపు అయిన 100 కేసులు సింగరేజ్ కాలేజ్ ఎంప్లాయీస్ ఇలా చనిపోతే చాలా 100 కేసులు రిజిగ్ చేశారు. అవన్నీ కూడా ఈ శాలరీ సేవింగ్ స్కీమ్ కింద తీసుకున్న వాళ్ళు చనిపోతే ఎంప్లాయర్ ఫాల్ట్ ఉంటే ఈ క్లెయిమ్ డిస్కంటిన్యూ అయిపోయింది, ల్యాప్స్ అయిపోయింది, పాలసీ ల్యాప్స్ అయిపోయింది అని ఆ గ్రౌండ్ మీద రిజెక్ట్ చేస్తాను లేదు అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగిందండి. సో ఇలాగా ఈ లైఫ్ ఇన్సూరెన్స్లో మెడిక్లెయిమ్ పాలసీస్ కూడా ఇట్లా ఉంటుంది. మెడిక్లెయిమ్ పాలసీలో కూడా ఏంటంటే ప్రీవియస్ డిసీజ్ అంటారు, చాలా సందర్భం తెలియదు వీళ్ళకి. తర్వాత క్యాష్లెస్ ఫెసిలిటీ రిజెక్ట్ చేస్తుంటారు. జనరల్గా ఏంటంటే మనం మెడిక్లెయిమ్ పాలసీ తీసుకుంటే హాస్పిటల్ అడ్మిట్ కాగానే ఆ హాస్పిటల్ దగ్గర వాళ్ళు ఉంటారు,
1: కార్డు ఏదో చూపిస్తే వాళ్ళు
0: థర్డ్ పార్టీ ఏజెన్స్ ఉంటారు, వాళ్ళు పర్సూ చేస్తారు, చేసి ఒకసారి పర్మిషన్ ఇస్తారు, ఒకసారి రిజెక్ట్ చేస్తారు. రిజెక్ట్ చేసి ఇది మీ ఇంటర్వ్యూ కాదు, మీరు ముందు ట్రీట్మెంట్ తీసుకుని మీరే కట్టుకుని తర్వాత
1: క్లెయిమ్ ఉంటారు.
0: సో ఇవి కూడా అన్రీజనబుల్గా ఉంటుంది చాలా సందర్భాల్లో. ఇలాంటి సందర్భాల్లో అన్రీజనబుల్గా రిజెక్ట్ చేస్తే క్లెయిమ్, వాళ్ళకి ఎవిడెన్స్ లేకుండా సింపుల్గా అజంప్షన్స్ ప్రజంప్షన్స్ మీద ఆధారాలు లేకుండా, డాక్టర్ సర్టిఫికేట్ లేకుండా, కేస్ షీట్ లేకుండా, డాక్టర్ అఫిడవిట్ లేకుండా, ఆర్ హాస్పిటల్ బిల్స్ లేకుండా, ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ లేకుండా సింపుల్గా రిజెక్ట్ చేస్తానికి అవకాశం లేదు, చేస్తే తప్పు అని చెప్పేసి మన కందుమూరు కమిషన్స్ 100,000 కేసులు ఇవ్వడం జరిగింది. ఇట్లాగ ఇన్సూరెన్స్ వాటిలో జరుగుతుంటుంది. జనరల్ ఇన్సూరెన్స్ కూడా చాలా డిలే చేస్తుంటారు, రిజెక్ట్ చేస్తుంటారు. సపోజ్ ఒక వెహికల్ ఉందనుకోండి, వెహికల్లో ఎవరో పర్మిటెడ్ లెవెల్ కంటే సపోజ్ ఒక 20 మంది పాల్గొన్న ఒక చిన్న వెహికల్లో 22 మంది ఎక్కారు, ఓవర్ ప్యాసింజర్స్ చెప్పేసి రిజెక్ట్ చేస్తుంటారు. యాక్సిడెంట్ అప్పుడు ఇద్దరు ఉన్నారు, తర్వాత వీడు హై స్పీడ్లో పోయాడని చెప్పి చేస్తుంటారు, లేకపోతే చిన్న చిన్న వైలేషన్స్ ఉంటాయి, అలాంటి వాటిలో కూడా రిజెక్ట్ టోటల్ రిజెక్ట్ చేస్తుంటారు. అలాంటప్పుడు ఏంటంటే నాన్ స్టాండర్డ్ బేస్లో 75% మినిమం ఇవ్వాలి, అలా చేసుకోవచ్చు. ఈ ఐఆర్డీఏ గైడ్లైన్స్ ప్రకారం క్లెయిమ్ వచ్చినప్పుడు ఎంత టైంలోపు సర్వేని అపాయింట్ చేయాలి, సర్వేకి కూడా టైం ఉంటుంది, ఎంత టైంలో నువ్వు సర్వే రిపోర్ట్ ఇవ్వాలి, సర్వే రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయటమో రిజెక్ట్ చేయటమో దానికి టైం లిమిట్ పెట్టారు. అది దాటితే డిలే ఉంటే డిలే పీరియడ్ కూడా మీరు ఇంట్రెస్ట్ ఇవ్వాలని చెప్పేసి ఐఆర్డీఏ గైడ్లైన్స్ ఉన్నాయి, దాని ప్రకారం ఫాలో గారు కానప్పుడు మనం కన్జ్యూమర్ కమిషన్లో వేస్తే ఈ గ్రౌండ్స్ మీద మనం ఇన్సూరెన్స్ అమౌంట్ క్లెయిమ్ చేస్తానికి అవకాశం ఉంటుంది, నష్టపరిహారం పొందొచ్చు, ఖర్చులు కూడా ఇన్సూరెన్స్ కంపెనీ మీద క్లెయిమ్ చేసుకోవచ్చు సార్.
1: చాలా బాగుంది గౌరీశంకర్ గారు, నిజంగా వినియోగదారుల చైతన్యం గురించి రకరకాల అంశాలపై అపోహలు సందేహాలు నివృత్తి అయ్యేలాగా చాలా చక్కటి సమాధానం చెప్పారు. మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా స్టూడియోస్కి వచ్చి మా శ్రోతల వివరాలు అందించినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: నమస్తే.

0: మీరింతవరకు ఇది మన చట్టం వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం ఈ అంశం గురించి సీనియర్ న్యాయవాది శ్రీ వేముల గౌరీశంకర్ రావుతో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7:33. పాటతో ప్రయాణం వింటారు కొద్ది క్షణాల్లో. ఈరోజు రాత్రి 8:00

0: 30 నిమిషాలకు ప్రసారమయ్యే ఏకచిత్ర గానంలో టెంపర్ చిత్రం నుంచి పాటలు వింటారు. ఈ కార్యక్రమం ఈరోజు రాత్రి ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్ పై 8:30 ఏకచిత్ర గానంలో.
1: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
0: పాటతో ప్రయాణంలో ఇప్పుడు వినబోతున్న పాట మల్లికార్జున్ సునీత పాడిన పాట, చంద్రబోస్ గీతం, మణిశర్మ సంగీతం, చిత్రం ఆది

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: పాటతో ప్రయాణంలో ఇప్పుడు వినబోతున్న పాట జానీ చిత్రం నుంచి. రాజేష్ నందిత పాడారు, సిరివెన్నెల గీతానికి రమణ గోగుల సంగీతం.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు. ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: వసంతం చిత్రం నుండి పాటను వినబోతున్నారు హరిహరన్ సుజాత బృందం గానం చేశారు కులశేఖర్ గీతానికి ఎస్ఏ రాజ్ కుమార్ సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: కార్యక్రమంలో చివరిగా మీరు వింటున్న ఈ పాట సునీత ఎంఎం కీరవాణి గానం చేశారు. చంద్రబోస్ గీతానికి ఎంఎం కీరవాణి సంగీతం, చిత్రం సింహాద్రి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హనుమకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో బీజేపీ బూత్ అధ్యక్షుల సమ్మేళనం జరుగుతోంది. ఈ సమ్మేళనానికి బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్తో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ హాజరయ్యారు. తెలంగాణ కల సాకారం కావడంలో బీజేపీ సహకారం ఉందని, ఇప్పుడు అభివృద్దిలో కూడా సహకరిస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ అన్నారు. తెలంగాణకు ఎయిమ్స్ మంజూరు చేసి వేగంగా నిర్మించారని గుర్తు చేశారు. వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. మూసీ ప్రాజెక్టుకు భూసేకరణ, పునరావాసంపై మంత్రి పొంగులేటి సమీక్ష జరిపారు. ఇళ్లు కోల్పోయే వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలని ఆదేశించారు. రాష్ట్రం బియ్యం ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో ఉందని, బియ్యం ఎగుమతులను భారీ స్థాయిలో ప్రోత్సహించేందుకు రాష్ట ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలను పరిశీలిస్తున్నట్టు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో నిరుద్యోగులు ఆందోళనకు దిగారు. ధర్నాకు మద్దతు తెలిపిన టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత వారితో కలిసి రోడ్డుపై బైఠాయించారు. ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహన విధానానికి ఢిల్లీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎల్లుండి నుంచి ఢిల్లీలో ఎలక్ట్రిక్ వాహన విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఢిల్లీ ఎల్జీ ఆమోదం తర్వాత 2030 మార్చి 31 వరకు ఈవీ విధానం అమల్లో ఉంటుంది. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు, తాజా అంశాలపై చర్చించేందుకు రావాలని ఇరాన్ కోరిందని అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. టెహరాన్ అభ్యర్థన మేరకు ఖతార్ రాజధాని దోహా వేదికగా రేపు సమావేశం ఉంటుందని సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ బీఏ, బీకాం, బీఎస్సీ, యూజీ కోర్సుల ఆన్లైన్ అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించిందని అధికారులు తెలిపారు. నూతన విద్యా విధానం ప్రకారం ఇకపై అన్ని యూజీ కోర్సులు 4 ఏళ్ల కాలపరిమితితో ఉంటాయని విశ్వవిద్యాలయం పేర్కొంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు

చేసుకోవచ్చని అధికారులు తెలియజేశారు. టీజీ20 లీగ్ 2026లో పాలమూరు స్ట్రైకర్స్తో జరిగిన మ్యాచ్లో నల్గొండ నైట్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాలమూరు 9 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని నల్గొండ నైట్స్ 15.2 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మరిన్ని అప్డేట్స్ కోసం

అన్ని నల్గొండ నైట్స్ 15.2 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: మస్తి మజా కార్యక్రమంలో ముందుగా మీరు విన్న ఆ పాట సీతయ్య చిత్రంలోనిది. అనురాధ శ్రీరామ్ గానం చేశారు. చంద్రబోస్ గీతానికి ఎంఎం కీరవాణి సంగీతం.
1: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ అజరామరం అనిపించే గీతాలు

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఈరోజు రాత్రి 8:30 ప్రసారమయ్యే ఏకచిత్ర గానంలో 2015 విడుదలైన జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమా టెంపర్ ఈ చిత్రం నుంచి పాటలు వింటారు. సంగీతం అనూప్ రూబెన్స్. ఈ కార్యక్రమం ఈరోజు రాత్రి 8:30 మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై. మస్తీ మజా వింటున్నారు. చాలా మంది మస్తీ మజా అనిపించడం కోసం రకరకాల పనులు చేసేస్తూ ఉంటారు. మామూలుగా ఉన్నప్పుడు చేస్తే సరే, మరి కాన్షియస్ లో లేనప్పుడు, అంటే ఏదైనా మత్తులో ఉన్నప్పుడు. అదేనండి, మద్యం మత్తులో కొందరు ఏం చేస్తుంటారో వాళ్లకే తెలియదు. టైంకి ఒక సామెత కూడా గుర్తొస్తుంది ఇప్పుడు.

0: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: అది యుగళ గీతాల మాధుర్యం.

0: సినీ దిగ్దర్శకుల జీవన గమనం, సంగీత సామ్రాట్టుల సాగరం.
1: సుమం ప్రతి సుమం సుమం, వనం ప్రతి వనం వనం, జగం అణు అణున కలకలం, భానోదయ చంద్రోదయ.
0: చిత్రకథల వివరణం, గాయని గాయకుల స్వర నీరాజనం.

0: మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో.
1: మస్తిమజా వింటున్నారు. ఇంతకీ ఆ విషయం ఏంటి అంటే, ఉత్తరప్రదేశ్లో మద్యం తాగిన ఒక వ్యక్తి ఫ్రెష్ ఎయిర్ కావాలని ఏకంగా 11,000 వోల్టుల హై టెన్షన్ వైర్ మీదకెక్కి 2 తీగల మీద తాపీగా పడుకున్నాడు. అయ్యో, అసలేం కాలేదా మరి? అసలేం జరగకపోయినా సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఈ కాలంలో ఇంత తతంగం జరిగితే ఊరుకుంటారా? వీడియో తీసి పోస్ట్ చేయరు? అదే చేశారు అక్కడున్న కొంతమంది. తర్వాత అధికారులు అక్కడికి చేరుకుని అతన్ని సేఫ్గా కిందకి దింపి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఇక కామెంట్ అంటారా, ఎవరికి నచ్చినట్టుగా వాళ్లు ఎవరి అభిప్రాయాలని రకరకాలుగా పోస్ట్ చేసిస్తున్నారు. లాహిరి లాహిరి లాహిరిలో చిత్రం నుంచి ఈ పాట ఉదిత్ నారాయణ చిత్ర పాడారు. గీతం సంగీతం ఎంఎం కీరవాణి.

0: మీరింతవరకు మస్తి మజా విన్నారు.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఆరోగ్య జీవనం.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 8:30. జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమా టెంపర్. ఈ సినిమా 2015లో విడుదలైంది. అనూప్ రూబెన్స్ సంగీతం. ఈ చిత్రం నుంచి ఇప్పుడు పాటలు వింటారు ఏకచిత్ర గానంలో. ముందుగా వినబోతున్న పాట రమ్యా బెహరా, వీణా ఘంటసాల, అద్నాన్ సమీ పాడిన పాట విశ్వగీతానికి అనూప్ రూబెన్స్ సంగీతం.

0: ఏకచిత్ర గానంలో 2015లో విడుదలైన టెంపర్ చిత్రం నుంచి పాటలు వింటున్నారు అనూప్ రూబెన్స్ సంగీతం. 2004లో ఆంధ్రవాల సినిమా చేసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్తో సినిమా చేయాలని పూరి జగన్నాథ్ ఎన్నో ప్రయత్నాలు చేశారట. అయితే ఆ ప్రయత్నం 2014లో పట్టాలెక్కింది. అయితే ఈ సినిమా కోసం పూరి జగన్నాథ్ గారు కథను రెడీ చేసుకున్నప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ మరి పూరి జగన్నాథ్ గారిని అడిగారట. ఏమని అంటే, ఒక్కంత వంశీ గారి దగ్గర ఒక కథ ఉంది, మీరు చేస్తారా అని. ఒకవేళ కథ బాగుంటే చేయడానికి నాకేమీ అభ్యంతరం లేదని చెప్పి పూరి జగన్నాథ్ గారు చెప్పేసరికి వక్కంతం వంశీ చెప్పిన లైన్ విన్న తర్వాత పూరి జగన్నాథ్ చాలా ఎగ్జైట్ అయ్యి ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారట. అలా ఈ సినిమా 2014లో పట్టాలెక్కింది.
1: He's got the temper.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఏకచిత్ర గానంలో 2015 విడుదలైన టెంపర్ చిత్రం నుంచి పాటల్ని వింటున్నారు. తెలుగు యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్, విలన్ గా ప్రకాష్ రాజ్ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. ఈ సినిమాలో నారాయణమూర్తి అనే సిన్సియర్ కానిస్టేబుల్ పాత్రలో ఆర్ నారాయణమూర్తిని అనుకున్నారట. కానీ ఆ క్యారెక్టర్ చివరికి పోసాని కృష్ణమురళిని వరించింది. డైరెక్టర్ రచయితల ఎక్స్పెక్టేషన్స్ కి మించి, అంటే పూరి జగన్నాథ్ ఇంకా వక్కంతం వంశీల ఎక్స్పెక్టేషన్స్ కి మించి పోసాని యాక్టింగ్ చేశారు ఈ మూవీలో. లేదు, జీవించేశారనే చెప్పాలి.

0: ఇది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్. ఏకచిత్ర గానంలో 2015లో విడుదలైన టెంపర్ చిత్రం నుండి పాటలను వింటున్నారు. సంగీతం అనూప్ రూబెన్స్, రంజిత్ లిప్స్గా పాడిన పాట విన్నారు. ఈ సినిమాకి ఒక స్పెషల్ ఉంది. అదేంటంటే, సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా సౌండ్ ట్రాక్ అయినా సరే ఒక్క మ్యూజిక్ డైరెక్టరే ఉంటారు. కానీ ఈ సినిమాకి మాత్రం మణిశర్మ గారు నేపథ్య సంగీతం సమకూరిస్తే అనూప్ రూబెన్స్ సౌండ్ ట్రాక్ స్వరపరిచారు.
1: This is a night and song. Nobody be happy.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

2015లో విడుదలైన టెంపర్ చిత్రం నుండి పాటలను వింటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో దయా నాకు లేందే దయా అనే క్యారెక్టర్లో మొదట్లో దయ లేకుండా యాక్టింగ్ చేసినప్పటికీ కూడా కథ ప్రకారం ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దయ కలిగినటువంటి ఒక నటుడిగా ఈ సినిమాలో మంచి మార్కులైతే పడ్డాయి. ఈ సినిమా చూసిన తర్వాత మహేష్ బాబు గారు కూడా ఈ సినిమా చాలా బాగుందని చెప్పి ప్రశంసించారు. అలాగే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత కలెక్షన్స్ను కూడా అలాగే తెచ్చిపెట్టింది. ఇంకా మంచి సక్సెస్ టాక్ అయితే ఈ సినిమా దక్కించుకుంది.

0: మీరింతవరకు ఏక చిత్రగానంలో 2015లో విడుదలైన టెంపర్ చిత్రం నుండి పాటల్ని విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 8:55. ఇప్పుడు సినీ గీతాలు విందాం. ముందుగా ఒకరికొకరు చిత్రం నుండి కార్తీక్ గంగా పాడిన పాట చంద్రబోస్ గీతం, ఎంఎం కిరవాణి సంగీతం.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: సినీ గీతాలు వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట 88 చిత్రం నుండి. శంకర మహాదేవన్ పాడారు కందికొండ గీతానికి చక్రి సంగీతం.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8.
1: సినీ గీతాల్లో చివరిగా ఇప్పుడు వినిపోతున్న పాట దేవశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించి కల్పనతో కలిసి పాడారు కులశేఖర్ గీతం చిత్రం కలుసుకోవాలని.

మీరింతవరకు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 9:15 కావస్తోంది. కొద్ది క్షణాల్లో ఉర్దూలో వార్తలు వింటారు. 9:30 వివిధ భారతి ముంబై కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 10:00 నాటి మేటి సినీ గీత మాలిక మాధురిమలో నేను మళ్లీ మిమ్మల్ని కలుసుకుంటాను. ఇప్పుడైతే ఉర్దూలో వార్తలు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 10 గంటలు నాటి మేటి చిన్ని గీతమాలిక మాధుర్యం వింటారు కొద్ది క్షణాల్లో.
1: అది యుగల గీతాల మాధుర్యం.

మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో

0: ఆకాశవాణి అలవరుసలపై తేలివచ్చి వివిధ భారతీయ వినివిధిలో పలకరించే అలనాటి సినీ పాటల పుష్పాలకై వేచి ఉన్న మధురిమ శ్రోతలందరికీ చంద్రశేఖర్ మల్లాది స్వాగతాంజలి. దెయ్యం ఉంది అని నమ్మేవాళ్లకి అదంటే భయం కూడా ఉంటుంది. భయపడద్దు, నేనున్నానుహో అంటూ ధైర్యం చెప్పేసి తనని తలుచుకుంటూ కన్నులు మూసుకుంటే కంటిమీద కునుకురాదు, తుర్రుమున్న బుర్రపెట్ట అనుకుంటే అరిస్తే అది పెట్టకాదు అత్త కొడుకని. అలనాటి కాలంలో జనబాహుళ్యంలో ప్రసిద్ధి పొందిన అలనాటి గేయం అవే కళ్ళు చిత్రంలో ఘంటసాల పీఠాపురం పాడిన పాట, కొసరాజు రచన, వేద సంగీతం.
1: మా ఊళ్ళో ఒక పడుతుంది.

0: కన్ను ముసుకో నన్ను తలుచుకో పిల్ల అన్నాడు. కంటి మీద కునుకు రాదు బాబాంది, కన్ను ముసుకో నన్ను తలుచుకో పిల్ల అన్నాడు.
1: ఓలమ్మో గైరమ్మో చీకట్లో చూసిందేదో, ఓలమ్మో గైరమ్మో కేవంటూ అరిచిందయ్యో.
0: హటకే హటకే హటకే, అరే బతికే బతికే బతికే.

0: बचके बचके बचके
1: ओए भले भले भले भले भले
0: आ ऊर्लो ఒక పడుతుంది దయ్యమంటే భయమన్నది ఆ ఊర్లో ఒక చిన్నోడు నేనున్నానే పదమన్నాడు.

0: la la la la la la la la la la la la la la la la la la la la
1: la la la la అత్త కొడుకుని అరవబోకులే పిల్ల అన్నాడు.
0: ఓలమ్మో గైరమ్మో చీకట్లో చూసిందేదో, ఓలమ్మో గైరమ్మో కెవ్వంటూ అరిచిందయ్యో.
1: హటకే హటకే హటకే,
0: అరే బతికే బతికే బతికే,
1: హటకే హటకే హటకే,
0: అరే బతికే బతికే బతికే.
1: ఓయ్ భలే భలే భలే భలే భలే,
0: పడుతుంది దయ్యమంటే భయమన్నది, ఆ ఊళ్ళో ఒక చిన్నోడు నేనున్నాలే పదమన్నాడు.

మందు చేదుగా ఉన్నా గుణం తీయగా ఉంటుంది. పాట బాధగా ఉన్నా బాధపడే మనసున అది ఉపశాంతి వచనం తీయని పరామర్శ అవుతుంది. తలచినది జరిగేది వేరువేరుగా ఉన్నా గాయపడిన మనసు కన్నీరై పారుతున్న ఆశల అడియాసలలో మణిపూసలాంటి గేయం ఎస్ జానకిని పరిచయం చేస్తూ ఘంటసాల గళం కలిపిన పాట. ఈ పాట 1957 తరంలో బహుశా ఎవరూ విననివారు ఉండరు. ఎమ్మెల్యే చిత్రంలో ఘంటసాల ఎస్ జానకి, ఆరుద్ర రచన పెండ్యాల సంగీతం.

జీవితంలో జీవనం కోసం మనిషి పడరాని పాటలు పడతాడు. అది పల్లెయినా పట్నమైనా ఏదైనా ఒకటే. ఒక్కో చోట ఒక్కో భవసాగరం, చాలని ఇళ్లల్లో సరిపడిన తిండితో పల్లెల్లో కష్టాలు పట్టం కంటే పట్టణానికి వెడితే బావుంటుంది అనుకుంటే అక్కడ కష్టాలు, ఇక్కడ కోల్పోయే సుఖాలు వీటన్నింటినీ ప్రశ్నోత్తరాలుగా పాటగా రచయిత రాస్తే అది నాలుగు కాలాల పాటు ఉండే సంగీతం చేసిన సంగీత దర్శకుని గీతమవుతుంది. తోడికోడళ్ళు చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు, జిక్కి పిజి కృష్ణవేణి పాడిన పాట. కొసరాజు రచన, మాస్టర్ వేణు సంగీతం.

ఎంత చెట్టుకు అంత గాలి, ఎంత పాత్రకు అన్ని నీళ్లు. పాత్ర ఏదైనా మట్టి ఒకటే. గంజినీళ్ల ముంతైనా, పాలదాకైనా, మధుపాత్రైనా ఇవన్నీ మట్టివే. మనిషి తయారైంది కూడా మట్టితోనే. రాజైనా రైతైనా అదే మట్టితో తయారవుతాం. అంతటిదానికి ఈ ద్వేషాలు, రోషాలు ఎందుకు? నీటిబుడగలాంటి జీవితం ఎప్పుడైనా మట్టిలో కలుస్తుంది అంటూ దేవునిపై నమ్మకం ఉంచమంటూ పాడుకున్న పాట. కథానాయక మల్ల చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, దాశరథి గేయం, ఎస్పి కోదండపాణి సంగీతం.

గాలి మనిషికి ప్రాణవాయువే కాదు, మనసుకు ఆహ్లాద వాయువు కూడా. అది పూలపై సాగి వస్తే పరిమళమై మనస్సును చేరుతుంది. మంచుపై తేలి వస్తే మారుతమై జ్వలించే శరీరాన్ని చల్లపరుస్తుంది. వెన్నెల్లో తేలి వస్తే చల్లని పిల్ల సమీరమై చలి పుట్టిస్తుంది. ఎండన కాగి వస్తే వడగాల్పై గుబులు పుట్టిస్తుంది. గాలికే ఇన్ని కథలు ఉంటే చూసే చూపుకు అన్ని కథలు ఉండద్దు. ఆ చూపులు ఆ గాలిలో కాలం ఆగిన హాయిలో కొనసాగాలని, జగమంతా స్తంభించినా మనసు కరిగిపోవాలని, చంద్రకిరణాల చంద్రకౌన్స్ స్వరఛాయల్లో ఏవేవో దూరతీరాలకు సాగిపోవాలని పాడుకుంటున్న పాట. ఆమె ఎవరు చిత్రంలో పివి శ్రీనివాస్, ఎల్ఆర్ ఈశ్వరి పాడిన పాట. దాశరథి రచన, వేదా సంగీతం.

నాకు అక్షరం రాదు. అదేం చిత్రమో, నిన్ను చూస్తే కవితలు రాసేస్తా. ఆ కవితలకు కావ్యోస్తువు కూడా నువ్వే. నువ్వు కావ్యోస్తువుగా కవిత్వం రాస్తే అది కావ్యగానమవుతోంది. నేను శిల్పిని కాకపోయినా నా చేతిలో రాయి కూడా నీ రూపునే

సంతరించుకుంటోంది. అదేం చిత్రమో, నేను గీసిన గీతలు నీ ఆకృతిగా మారి అచ్చరువయ్యేలా చిత్రవు అవుతున్నాయి. రాముడు, కృష్ణుడు, ఇంద్రుడిలా, చంద్రుడిలా ఘనకార్యాలు చేయలేకపోయినా నీ ప్రేమను గుండెల్లో పొదుకుకుని గుండె గొంతుగుగా పాడితే గాయకుణ్ణయ్యాను అంటూ ఈ పాట అద్దాలమేడ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట. దాసరి నారాయణరావు రచన, రాజన్ నాగేంద్ర సంగీతం.

మల్లెల పూజలతో కుందరదన మల్లెలాంటి పలువరుసని, దీపాల పూజతో చంద్రప్రకాశముఖ కాంతిని, వేదాల వల్లింపుతో హంస గమనాన్ని, ఏమీ లేదనే నాస్తికత్వంలో గగన జఘనాన్ని, ఏమీలేని నడుముని, శృతిలయలకు కూతురిగా, మధురభారతికి వీణియగా మారిపోయానని, మల్లెల్ని మంచుని, చల్లని పల్లెని పచ్చని తోటని గుర్తు చేసుకుంటూ బంతిపూల గిన్నెలో పడుచు పేరంటాల పాట, అమెరికా లుడిచితనలో పి. సుశీల పాడిన పాట, వేటూరి సుందరరామ్మూర్తి రచన, చక్రవర్తి సంగీతం.

అల్లుకున్న మనస్సులో అలసిపోని బంధాలలో, కొత్త కోర్కెల మొలకలలో, కొత్త జంటల పలకరింపులలో రేయంతా తోడుండి, గిలిగింతలకు వెంటుండి, చంద్రుని తోడు ఉండమంటూ బొగ్గుకు సిగ్గులు, కళ్లకు కైపులు, మసకు వెలుతుల్లో, కోడికూతల్లో తెలతెలవారే వరకు తోడుండమంటూ చంద్రునితో యుగళగీతం. అదృష్టవంతుల చిత్రంలో ఘంటసాల పి.సుశీల, ఆచార్య ఆత్రేయ రచన, కె.వి. మహదేవన్ సంగీతం.

ఎవరికిష్టమైంది వాళ్ళకి చెబితే వాళ్లకి మనం ఇష్టమైన వాళ్లం అవుతాం. ఆ రహస్యం తెలిసిన ఓ బుల్లోడు ముద్దుగుమ్మల చెవిలో సమాజం గురించి

అభ్యుదయం గురించి, ఆచార వ్యవహారాల గురించి, కట్టుబాట్ల గురించి రహస్య ప్రబోధం చేస్తున్న గీతం. పల్లెటూరు భావచిత్రంలో ఘంటసాల బృందం, ఆరుద్ర రచన టి. చలపతిరావు, సంగీతం.

కోరినవాడే జతకూడితే పంచప్రాణాలకు సరిగంగ స్నానాలే. ఈడు జోడులో తోడు నీడగా వాడీ వేడిగా ఉండే కోడికారు చిన్నవాడు ఉలికి పలకని అలకల కొలికి రామచిలకతో బోల్తా కొట్టిచ్చి చెంకీ తినిపించి పాడుతున్న ప్రణయగీతం. పుట్టినిల్లు మిట్టినిల్లు చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, డాక్టర్ సి నారాయణరెడ్డి రచన సత్యం సంగీతం.

వలపుకు వయస్సు ఉండదు, అది మనస్సుతో పాటు ఉంటుంది. ఉభయ సంఖ్యలను కలిపే క్షితిజ సమాంతర రేఖల కలిసే నింగి ఆకాశంలా, నదీ కడలిలా కలవని వాటిని వీరికి చూస్తే అసూయ అంటూ ప్రకృతిని ప్రణయాన్ని కలిపి కలబోసి ఒక పాటగా అందించిన గీతం. జ్యోతి చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. ఆచార్య ఆత్రేయ రచన, చక్రవర్తి సంగీతం.

నవ్వు ఎవరు నవ్వినా బానే ఉంటుంది. అది కోరుకున్నవారు మన కోసమే నవ్వితే మరింత బాగుంటుంది. సన్నజాజిల సుకుమారమైన చిన్ననాటి పరిచయం పరిణయంగా మారి తెరిచిన కన్నుల్లో అనుభూతుల్ని దాచుకుని ప్రేమ పలుకులలో రాయంచ నడకలలో కదిలి వచ్చే కన్నె మనసుని ఎడారిలాంటి ఎడదలో పరిమళభరత పుష్పాలను పూయిస్తుందని అలా పూసిన మదిని కానుకగా చేసి ఆనందంగా అందిస్తే జీవితం ఆనందపు అలలపై తేలి అనురాగపు లోకాలకు తరలిపోతుంది అంటున్న గీతం. ఈడుజోడు చిత్రంలో ఘంటసాల పి సుశీల, ఆరుద్ర రచన పింజాల సంగీతం.

0: తెరిచిన కనులు నిదురు పరదాలలో మూసుకునే వరకు శ్రావ్య సినీ సంగీత గీతాలాపన వినపడుతూనే ఉంటుంది. మళ్ళీ నేను మీకు వినపడే వరకు మీ నుంచి సెలవు కోరుతున్నది చంద్రశేఖర్ మల్లాది. నమస్కారం.
1: మీరింతవరకు నాటి మేటి సినీ గీతమాలిక మధురం విన్నారు.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:57. రేపటి కార్యక్రమాల వివరాలు విందాం. రేపు ఉదయం 5:53 మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. 6:00 అర్చనలో క్షేత్రదర్శన సమాచారంతో కూడిన భక్తి గీతాలు వింటారు. 7:15 ఇది మన చట్టం ఇన్సూరెన్స్ క్లైమ్. ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీలో లీగల్ మేనేజర్గా పనిచేస్తున్న శ్రీమతి నామాని సుజానాదేవి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 7:30 శ్రోతలు వాట్సప్ సందేశం ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. 8:15 శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన సినీ గీతాలు కార్యక్రమం జనరంజని వినవచ్చు. 10:00 ఎవర్ గ్రీన్ హిట్స్. 11:00 గుర్తుకొస్తున్నాయి. 12:00 చైతన్య స్ఫూర్తి. 1:20 షో టైం. 2:15 శక్తిశీలి.

సాయంత్రం 5 గంటలకు చాయ్తో హాయ్ కబుర్లో, 6 గంటల 20 నిమిషాలకు లేటెస్ట్ సూపర్ హిట్స్ వింటారు, 6 గంటల 40 నిమిషాలకు వెన్నెల, 7 గంటల 15 నిమిషాలకు ఆరోగ్య జీవనం ఇంటిగ్రేటివ్ మెడిసిన్ డాక్టర్ కె శ్రీధర్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

రాత్రి 7:30 పాటతో ప్రయాణం, 8 గంటలకు మస్తి మజా, 8:30 ఏకచిత్రగానం, 10 గంటలకు ఎప్పటిలాగే మధురిమ. ఇవి రేపటి కార్యక్రమాల వివరాలు.

పదకొండు గంటలు ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై 5 గంటల 53 నిమిషాలకు మా ప్రభాత ప్రసారాలలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.